శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 24వ తేదీ బుధవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో తల్లిదండ్రులు దైవ సమానులు ఈ అంశం గురించి డాక్టర్ బీరం సుందర్రావు గారు అందించే వ్యాఖ్యానం వింటారు.
1: తల్లిదండ్రులు దైవ సమానులు. తల్లిదండ్రులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగం. దేశమేదైనా, భాష వేరైనా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు అందరికీ సమానమే. దేవుడు లేడనేవాళ్లుంటారు, కానీ తల్లిదండ్రులు లేరనేవాళ్లు లేరు. దేవుడు ఉన్నా మనకు కనపడడు, కాని తల్లిదండ్రులు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులు జన్మప్రదాతలు మాత్రమే కాదు, మనల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేస్తారు, జీవితాన్ని ప్రసాదిస్తారు, మన భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, జీవితాంతం బిడ్డలు సుఖంగా ఉండాలనుకుంటారు. అలాంటి తల్లిదండ్రులను పూజ్యభావంతో గౌరవించడం బిడ్డల యొక్క ప్రథమ కర్తవ్యం. వాళ్లను ప్రేమగా చూడటం బిడ్డల యొక్క విధి. వాళ్లకు నచ్చే విధంగా ప్రవర్తించడం, వాళ్లకు ఇష్టమైన పదార్థాలను పెట్టి సంతోషపెట్టడం పిల్లల బాధ్యత. తల్లిదండ్రుల కంటే ఏ సంపద గొప్పది కాదు. తల్లిదండ్రులు విలువ కట్టలేని గొప్ప వస్తువులు, వెలలేని తొలలేని దివ్య స్వరూపులు వారు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా అన్నాడు మహాకవి కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారు. మన పెద్దలు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ తరువాత గురువుకు, ఆ తరువాత భగవంతుడికి స్థానమిచ్చారు మన పెద్దలు. తల్లిదండ్రులు గురువు తర్వాతనే దేవుణ్ణి పూజించమని పెద్దల యొక్క ఆంతర్యం. కానీ పెద్దల సలహా ఇవాళ తలకిందులైంది. స్వార్థం పెరిగి, దయ లోపించి, వివేకం నశించిన మనిషి దేవుడికి ప్రథమ స్థానం కల్పించాడు, నిత్య పూజలు చేస్తున్నాడు. కదిలే మనుషుల కన్నా, కరిగి కరుణించే తల్లిదండ్రుల కన్నా, కర్తవ్యం బోధించే గురువు కన్నా ఇవాళ దేవుడే గొప్పవాడన్న భావం మన సమాజంలో బలంగా పాతుకుపోయింది. కనుకనే తల్లిదండ్రులు వీధుల పాలవుతున్నారు, గురువులు గౌరవం కోల్పోతున్నారు. దీనికి కారణం సమాజంలో పెద్దలేనన్న విషయాన్ని పెద్దలు గుర్తించాలి. బిడ్డలకు మంచి మార్గాన్ని చూపాలి, మార్గదర్శకులు కావాలి. అందుకు మనం పోగొట్టుకున్న మన సామాజిక విలువల ప్రాధాన్యతను కథలుగా, పాటలుగా, మాటలుగా పిల్లలకు చెప్పాలి. పెద్దలను బట్టే పిల్లల అలవాట్లు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మహాభారతంలో ధర్మవ్యాధుడి ఉదంతం మనకు కనువిప్పు కలిగిస్తుంది. ధర్మవ్యాధుడు బోయవాడు, పక్షులను వేటాడటం, జంతువులను చంపడం, మాంసాన్ని విక్రయించి బ్రతకడం ధర్మవ్యాధుడి యొక్క దినచర్య. హింస అతడి బ్రతుకు తెరువులో భాగం. అలాంటి ధర్మవ్యాధుడి వద్దకు ఒకరోజు కౌశిక మహాముని వస్తాడు. మహాత్మా, మీకు ధర్మసూక్ష్మాలన్నీ తెలుసు, మీరు మహాజ్ఞాని, మీ మాటలు వినడానికి వచ్చానంటాడు కౌశికుడు. మహాత్మా, మీవలే నేను మునిని కాను, యజ్ఞయాగాలు చేసిన వాడను కాను.

0: జ్ఞానవంతుణ్ణి కాను. నాకు తెలిసిందల్లా ఒక్కటే, వృద్ధులైన నా తల్లిదండ్రులను గౌరవించడం, వారిని సంతోషపెట్టడం. జననత వీరు నా జననియు జనకుండు చూవే, వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాపించితి. అమరుల పూజింతులు అర్ధి ఎల్లవారును వండు దైవంబుల ఎరుగను. ఈ వృద్ధులు నా పాలి వేల్పులు అనక కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్కన్ పుత్రధారాసహితుండై నీతంబుగా సేవ ఆచరింతును. వేదములు యజ్ఞములు వ్రతంబులను వీరు నాకు అనుతలపు నిజము. తల్లిదండ్రులు నాకు దైవ సమానులు, వారి సేవ చేయడం ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందాను. లోకంలో చాలామంది దేవతలను పూజిస్తారు, నాకు ఈ వృద్ధులే ఇలవేల్పులు. ప్రతిరోజు భార్యాబిడ్డలతో కలిసి ఫలపుష్పాలను భక్ష్య భోజ్యాలను తల్లిదండ్రులకు పెట్టి తర్వాతనే మేము భుజిస్తాం. వేదాలు యజ్ఞాలు వ్రతాలు చేయడం కంటే తల్లిదండ్రుల సేవ గొప్పదని నేను భావిస్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు గురువు అగ్ని ఆత్మస్వరూపుడైన దేవుడు ఈ ఐదుగురిని పూజించే గృహస్థుడే నా దృష్టిలో ధర్మాత్ముడు. అహింసో పరమో ధర్మ అన్నారు పెద్దలు. చేసేది హింసా ప్రవృత్తి అయినా తల్లిదండ్రులను గౌరవించే మంచి మనసు ఉన్నందువలనే ధర్మవ్యాధుని చరిత్ర లోకానికి మార్గదర్శకమైంది.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో తల్లిదండ్రులు దైవ సమానులు ఈ అంశం గురించి డాక్టర్ బీరం సుందర్రావు గారు అందించిన వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో మేకల పెంపకం వివరాలు వింటారు.
2: ఇవాళ కార్యక్రమంలో మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతుల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులే కీలకంగా ఉంటాయి మేకల పెంపకంలో. మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ లాభాలు పొందవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంతో పాటు జీవాల పెంపకంతోనూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. ఈ నేపథ్యంలో జీవాల పెంపకానికి సంబంధించి పశుసంవర్ధక శాఖ అధికారులు పలు సూచనలు సలహాలు తెలియజేయటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేకల పెంపకం విషయానికి వచ్చినప్పుడు, మేకలు స్వల్పంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకుంటాయి. అవి త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడినంత మేత అందించాలి. వాటిని రోజుకు 8 నుండి 10 గంటల వరకు మేపాలి. మేకలను ఉంచే ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. ఇవి ఎక్కువగా ఆకులు అలుములు పండ్లు అరటి తొక్కలు కూరగాయలు ఆకులు తింటుంటాయి. అవిస రావి తుమ్మ అల్లునేరేడు సీమచింత వేప సుబాబుల్ మొదలైనవి నాటుకొని వాటి నుంచి ఆకులు తీసి మేకలను మేపుతుండాలి. వీటితో పాటు కాయజాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్స్ మొదలైనవి పెంచాలి. పచ్చిమేత వేసేటప్పుడు 3 కిలోల ఇతర పశుగ్రాసాలు కూడా ఇస్తే మంచిది. ఇందులో భాగంగా విత్తన మేకపోతుల పెంపకం గురించిన కొన్ని విషయాలు ఏంటంటే, విత్తన మేకపోతులను ప్రత్యేకంగా పెంచాలి. మంచి వసతి వాటికి కల్పించాలి. ఒక్కోదానికి 300 గ్రాముల మిశ్రమ దానా ఇవ్వాలి. మేకలను దాటడానికి ఉపయోగించే రోజుల్లో రోజుకు 500 గ్రాముల దానా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పోతులు పెద్ద మేకలకు ఇచ్చే దానా మిశ్రమంలో 20% మొక్కజొన్నలు, 50% వేరుశనగ పిండి, 20% గోధుమ పొట్టు, 20% తవుడు, 18% బియ్యం నూకలు, జొన్నలు సజ్జలు, 2% లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండేటట్లు చూసుకోవాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దానా మిశ్రమం తయారు చేసుకోవచ్చు. తర్వాత

0: సూడి మేకల పెంపకంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. సూడు కట్టిన 3 నెలల తరువాత కడుపులోని పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మంచి మేతతో పాటు దానా ఇవ్వాలి. 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దానా అదనంగా ఇవ్వాలి. ఇలా అందిస్తేనే పిల్లలు ఎక్కువ బరువుతో పుడతాయి. అలాగే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు పిల్లలకు పాలు ఎక్కువగా ఇస్తుంది. ఇందులోనే పిల్లల పోషణ గురించి చూసుకున్నట్లయితే మేకపిల్ల పోషణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై ఉన్న పొరలను తొలగించాలి. బొడ్డుకు టించర్ అయోడిన్ పూయాలి. పిల్లలను ఉంచిన ప్రదేశంలో 10% ఫినాయిల్ చల్లి శుభ్రపరచాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి తర్వాత పిల్లలకు పాలు తాగించాలి. ముర్రుపాలు బాగా తాగించటం వలన వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు 3 నుంచి 4 సార్లు పాలు తాగించాలి. పుట్టిన 6 గంటల వ్యవధిలో ముర్రుపాలు తాగించాలి. 2 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగిస్తే మంచిది. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దానా, పచ్చిమేత, లేత ఆకులను అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. 2 వారాల సమయంలో 10 గ్రాముల దానా ఇవ్వాలి. పిల్లల షెడ్డు పాకల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయకపోతే పిల్లలు నేలను నాకి అనారోగ్యానికి గురవటం జరుగుతుంది. షెడ్డుల్లో కానీ పాకల్లో కానీ ఉప్పు లవణ మిశ్రమ ఇటుకలు ఏర్పాటు చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా టీకాలు వేయించాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం, నూక, జొన్నలు లవణ మిశ్రమం ఉండేలా చూసుకోవాలి. మేకలకు రోగ నిరోధక శక్తిని కూడా మనం అందించాలి. కాబట్టి జీవాల్లో గొర్రెలతో పాటు చూస్తే మేకలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు వచ్చిన సమయంలో తట్టుకొని జీవించే స్వభావము అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకే ఈతలో 2 లేక 3 మేక పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉండటం వల్ల మేకల్లో జాతి సంతతిని అధిక శాతము వృద్ధి చేసే గుణాలు మెండుగా ఉంటాయనే చెప్పవచ్చు. అలాగే సకాలంలో టీకాలు కూడా వేయించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు ఉండే ప్రాంతాల్లో మేపాలి. ఈ పరిస్థితుల్లోనే తినే గడ్డి, ఇతర ఆకులతో పాటు ఏలిక పాములు, బద్దె పురుగులు వాటి శరీరంలో చేరి పోషకాలను పీల్చి పిప్పి చేస్తాయి. దీంతో మేకలు అనారోగ్యానికి గురై మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదు. సకాలంలో టీకాలు వేయించాలి. 3 నెలలు దాటిన తర్వాత పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి. ఇంకా పేలు, పిరుదులు, గోమార్లు మొదలైనవి శరీరంలో రక్తాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు పశువైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులు వాడాలి. మందులను శరీరానికి పిచికారీ చేసినప్పటి నుంచి ఆరిపోయే వరకు మూతులను చిక్కంలాగా ఉట్టి వంటి తాడుతో కట్టి ఉంచాలి. అలా చేయకపోతే మందును నాలుకతో నాకి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి కీలకమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మేకల పెంపకంలో మంచి లాభాలు సాధించడానికి వీలవుతుంది.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో మేకల పెంపకం వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.
2: ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనల అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజుతో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500 తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్

0: రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీరప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ,
1: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీనిని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానామల్లో దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం.

కేంద్రం నుండి రిలే 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మా కార్యక్రమానికి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596-22-3393. 7:45 నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత కవి పాలగుమ్మి పద్మరాజు గారి జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు వింటారు. అనంతరం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ నటీమణి విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.

ఇలాంటి చక్కని గీతాలు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీ సంగీత రూపకం వింటారు. రచన డాక్టర్ వై విజయలక్ష్మి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా 6:00 హిందీలోను 6:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 బహుమానం నాటిక ప్రసారం అవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిణి శ్రీమతి డి సంధిగారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి శీర్షికన అంశం అటవీ సంపద. ఇంకా విజయానికి ఆయుపట్టు ఏకాగ్రత ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు అందించే వివరాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే.

5:45 మధుర గీతాలు, పాత సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ

0: భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మే 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాల్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై ఔర్ ఇస్కా మత్లబ్ యే హై కి హమారీ ఖరీఫ్ కి ఫసల్ ఉస్ పర్ ఇస్కా అసర్ పడ్ సక్తా హై ఔర్ ఇస్లియే బినా కిసీ దేరీ కే హమ్ కాఫీ దినో సే ఇన్ పరిస్థితియో సే నిపటనే కే లియే తయారియా కర్ రహే థే 315 జిలే ఐసే హోంగే జహాన్ బర్సా కమ్ రహనే కి సంభావ.
0: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశ

0: శతాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యులను చేయాలని అన్నారు.
1: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
0: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0 ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0 డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం? శ్రోతలకు జ్ఞానాన్ని పెంచుతూ వినోదాన్ని పంచే మా ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలోకి స్వాగతం. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు అడగబడతాయి. మీ తెలివితేటలను పరీక్షించుకోవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అయితే ఆలస్యం ఎందుకు? ఉత్సాహంగా పాల్గొని మీ ప్రతిభను చాటుకోండి. శ్రోతలు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. ఫోన్ నంబర్ మరోసారి 0859622233393.
1: है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.

మీకు తెలుసా ప్రశ్నోత్తరాలు? మొదటి ప్రశ్న, ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028 ఎక్కడ జరగనుంది? ఏ భువనేశ్వర్, బి కైరో, సి న్యూఢిల్లీ, డి ఢాకా. ప్రశ్న మరోసారి, ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028 ఎక్కడ జరగనుంది? ఏ భువనేశ్వర్, బి కైరో, సి న్యూఢిల్లీ, డి ఢాకా. రెండవ ప్రశ్న, భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్రంలో సరిహద్దు రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది? ఏ పంజాబ్, బి అరుణాచల్ ప్రదేశ్, సి రాజస్థాన్, డి సిక్కిం. రెండవ ప్రశ్న మరోసారి, భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్రంలో సరిహద్దు రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది? ఏ పంజాబ్, బి అరుణాచల్ ప్రదేశ్, సి రాజస్థాన్, డి సిక్కిం. మూడవ ప్రశ్న, భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ఇటీవల ఏ పోర్టు ఘనత సాధించింది? ఏ విశాఖ పోర్ట్, బి ముంద్రా పోర్ట్, సి ముంబై పోర్ట్, డి కొచ్చిన్ పోర్ట్. ప్రశ్న మరోసారి మూడవది, భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ఇటీవల ఏ పోర్ట్ ఘనత సాధించింది? ఏ విశాఖ పోర్ట్, బి ముంద్రా పోర్ట్, సి ముంబై పోర్ట్, డి కొచ్చిన్ పోర్ట్. నాలుగవ ప్రశ్న, 2026 ఏప్రిల్ 12 అమెరికాలోని సియాటెల్ నగరంలో ఏ ప్రముఖ భారతీయ ఆధ్యాత్మికవేత్త సంఘ సంస్కర్త విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఏ రమణ మహర్షి, బి రవిశంకర్ గురూజీ, సి స్వామి వివేకానంద, డి ఆదిశంకరాచార్యులు. నాలుగో ప్రశ్న మరోసారి, అమెరికాలోని సియాటెల్ నగరంలో ఏ ప్రముఖ భారతీయ ఆధ్యాత్మికవేత్త సంఘ సంస్కర్త విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఏ రమణ మహర్షి, బి రవిశంకర్ గురూజీ, సి స్వామి వివేకానంద, డి ఆదిశంకరాచార్యులు. ఐదవ ప్రశ్న, కల్పాకం అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి అస్సాం, సి తమిళనాడు, డి తెలంగాణ. ఐదవ ప్రశ్న మరోసారి, కల్పాకం అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి అస్సాం, సి తమిళనాడు, డి తెలంగాణ. ఆరవ ప్రశ్న, 916 అనేది ఏ లోహపు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది? ఏ కంచు, బి బంగారం, సి రాగి, డి ఇనుము. ఆరవ ప్రశ్న మరోసారి, 916 అనేది ఏ లోహపు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది? ఏ కంచు, బి బంగారం, సి రాగి, డి ఇనుము. ఏడవ ప్రశ్న,

0: భారత సైన్యం తదుపరి చీఫ్ ఆర్మీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ ఉపేంద్ర ద్వివేది, బి ధీరజ్ సేత్, సి అనిల్ చౌహాన్, డి అమర్ప్రీత్ సింగ్? ఏడో ప్రశ్న మరోసారి. భారత సైన్యం తదుపరి చీఫ్ ఆర్మీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ ఉపేంద్ర ద్వివేది, బి ధీరజ్ సేత్, సి అనిల్ చౌహాన్, డి అమర్ప్రీత్ సింగ్? ఎనిమిదవ ప్రశ్న. 2026 మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు కెప్టెన్ ఎవరు? ఏ స్మృతి మంధానా, బి హర్మన్ప్రీత్ కౌర్, డి షఫాలీ వర్మ, సి మిథాలీ రాజ్? మరోసారి, 2026 మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు కెప్టెన్ ఎవరు? ఏ స్మృతి మంధానా, బి హర్మన్ప్రీత్ కౌర్, సి షఫాలీ వర్మ, డి మిథాలీ రాజ్? 9వ ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీ సౌర చెట్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి పశ్చిమ బెంగాల్, డి బీహార్? 9వ ప్రశ్న మరోసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి పశ్చిమ బెంగాల్, డి బీహార్? 10వ ప్రశ్న. 2026 52వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఏ ఫ్రాన్స్, బి జపాన్, సి జర్మనీ, డి ఆఫ్రికా? 2026 G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఏ ఫ్రాన్స్, బి జపాన్, సి జర్మనీ, డి ఆఫ్రికా?
1: LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: హలో హలో, నమస్తే అండి. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? శ్రీనివాసులు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రశ్నోత్తరాలు విన్నారా? విని చేయాలి కదండి. సమాధానాలు మరి ఎలా తెలియజేస్తారు? లైవ్ కదండి ఇది. ప్రశ్నోత్తరాలు విని మళ్ళీ కాల్ చేయండి.

హలో హలో, నమస్తే అండి. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం అండి. బాగున్నారా త్రిమూర్తులు గారు? బాగున్నాం అండి. విన్నారా ప్రశ్నోత్తరాలు? ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028 ఎక్కడ జరగనుంది? ఏ భువనేశ్వర్, బి కైరో, సి న్యూఢిల్లీ, డి ఢాకా. ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే

0: మీ ఆఫీస్.
1: ఆర్మీ ఆఫీస్
0: ఎనిమిదవ ప్రశ్న.
1: గారండి
0: ఓకే.
1: అది కూడా గ్యాస్ తీయాలండి. మీరు చెప్తారు కదా, తర్వాత క్లియర్గా చెప్తారు కదా మీరు.
0: అవును. తొమ్మిదవ ప్రశ్న.
1: అదమ్మ, తొమ్మిదవ ప్రశ్న ఆన్సర్ గుజరాత్ అనుకుంటున్నానండి.
0: ఓకే.
1: హలో,
0: చెప్పండి. పదో ప్రశ్న.
1: పదో ప్రశ్న ఆన్సర్ జర్మనీ అనుకుంటున్నానమ్మ.
0: ఓకే అండి, ధన్యవాదాలండి ఇలా కాల్ చేసినందుకు.
1: అమ్మ చాలా సంతోషం, కార్యక్రమం చాలా బాగుంది. మీకు స్టేషన్ డైరెక్టర్, అదే సిబ్బంది స్టేషన్ డైరెక్టర్ గారికి సిబ్బంది అందరికీ.

0: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, మీ పేరండి? ప్రభాకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, ప్రశ్నోత్తరాలు విన్నారా? సమయాభావం అవుతుంది కదండి. హలో, చెప్పండి, కొన్నైనా విన్నారా? విన్నే వరకు చెప్పండి, మీరు ఎంతవరకు విన్నారో అంతవరకు సమాధానాలు తెలియజేయండి. హలో, చెప్పండి సార్. హలో, నమస్తే అండి, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మీరావళి గారు ఎక్కడి నుంచి? ఓకే అండి, ప్రశ్నోత్తరాలు విన్నారా? పదో దానికా? ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఫస్ట్ ప్రశ్న, ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028 ఎక్కడ జరగనుంది? భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్రంలో సరిహద్దు రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది? ఏ పంజాబ్, బి అరుణాచల్ ప్రదేశ్, సి రాజస్థాన్, డి సిక్కిం. భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ఇటీవల ఏ పోర్ట్ ఘనత సాధించింది? ఏ విశాఖ పోర్ట్, బి ముంద్రా పోర్ట్, సి ముంబై పోర్ట్, డి కొచ్చిన్. ఓకే అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, సమాధానాలు చివరిలో తెలియజేయబడతాయి, సరి చూసుకోగలరు. హలో, నమస్తే అండి, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మల్లికార్జున్ గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా? చెప్పండి, ప్రశ్నోత్తరాలు విన్నారా? చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే ఓకే
2: 2026 అమెరికాలో స్టార్ట్ చేసినటువంటి సంఘ సంస్కృత విగ్రహము స్వామి వివేకానంద.
1: ఓకే,
2: ఫిఫ్త్ క్వశ్చన్,
1: కల్పాకం అటామిక్ పవర్ స్టేషన్,
2: అణువిద్యుత్ కేంద్రము తమిళనాడు మేడం.
1: ఓకే అండి,
2: సిక్స్త్ క్వశ్చన్,
1: 916
2: అనేది బంగారానికి మేడం, కేడిఎం.
1: ఓకే,
2: భారత ఆర్మీ చీఫ్ గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? దానికి ఏ క్వశ్చన్ మేడం, ఉపేంద్ర ద్వివేది కాదనుకుంటాను. సరే, దానికి వేస్తున్నాను. 2026 T20 ఎవరు వ్యవహరించారు? ఏ క్వశ్చన్ మేడం, శృతి మిథాలిని.
1: ఓకే,
2: ప్రపంచంలో అతిపెద్ద

0: సోలార్ ట్రీ.
1: సోలార్ దాన్ని ఏర్పాటు చేశారు మేడం. వెస్ట్ బెంగాల్ మేడం.
0: ఓకే, పదో ప్రశ్న.
1: 2026లో 52వ G7 శిఖరాగ్ర సమావేశం ఫ్రాన్స్ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సమాధానాలు చివరిలో తెలియజేయబడతాయి, సరి చూసుకోండి. ధన్యవాదాలండి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హలో, నమస్తే అండి. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. బసవరాజ్ గారు విన్నారా ప్రశ్నోత్తరాలు? ఓకే ఓకే, చెప్పండి. వింటున్నాను, చెప్పండి. ఓకే.
1: మూడు భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ ముంద్రా.
0: ఓకే.
1: తర్వాత 2026 ఏప్రిల్ 12 సంవత్సరం అంటే అది తెలియదు.
0: ఓకే.
1: 5 కల్పక్కం అంటే మా తమిళనాడు అండి.
0: ఓకే.
1: 6 916 అంటే బంగారం.
0: ఓకే.
1: భారత సైన్యం ఆర్మీ చీఫ్ ధీరాజ్ షేక్.
0: ఓకే.
1: 2026 G7 ఫ్రాన్స్ లో జరిగింది.
0: ఓకే అండి, ధన్యవాదాలండి, చక్కగా సమాధానాలు తెలియజేశారు. సమాధానాలు చివరిలో తెలియజేయబడతాయి, సరి చూసుకోవచ్చు. పర్లేదండి.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా. బంగారు తల్లి,
0: నమస్తే అండి.
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ. అయితే వాయిస్ మీ వాయిస్ చాలా బాగా వస్తుంది. శ్రోతల వాయిస్ అసలు వినబడట్లేదు, కొంచెం చూడండి అమ్మా.
0: అలాగేనండి, అలాగే.
1: మీ వాయిస్ చాలా బాగా వస్తుంది, శ్రోతలు మాకు అసలు వినబడట్లేదు.
0: సరేనండి, చూస్తాను.
1: ఉంటానమ్మా, ధన్యవాదాలు.
0: హలో హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? పోలయ్య గారు, ప్రశ్నోత్తరాలు విన్నారా? సమయాభావం అవుతుంది కదండి, అందుకనే రెండుసార్లు చదువుతాం స్టార్టింగ్లోనే. సరే, మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు చెప్పండి. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తారా? చెప్పండి.
2: భారతదేశం మేడం.
0: ఓకే.
2: అది నైన్ సిక్స్ బంగారం మేడం.
0: ఓకే.
2: మన మహిళా టీ ట్వంటీ కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్ మేడం.
0: ఓకే.
2: అది కల్పాకం పవర్ స్టేషన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ మేడం.
0: ఓకే. చెప్పండి. అటామిక్ పవర్ స్టేషన్. ఓకే. ఇంకా
2: చెప్పండి.
0: 2026 52వ G7 శిఖరాగ్ర సమావేశం.

ఉత్సవం ఎక్కడ జరిగింది? ఏ ఫ్రాన్స్, బి జపాన్, సి జర్మనీ, డి ఆఫ్రికా. ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సమాధానాలు చివరిలో తెలియజేయబడతాయి, సరి చూసుకోగలరు. చెప్పండి. ఓకే, అంతేనా అండి? చెప్పండి. ఓకే, ఓకే ఓకే అండి.

హలో, నమస్తే అమ్మా. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సుజాత, తర్లుపాడు నుంచి. ప్రశ్నోత్తరాలు విన్నావమ్మా? ఆన్సర్స్ చెప్పమ్మా. ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అమ్మా, సమాధానాలన్నీ చక్కగా తెలియజేశావు. సరైన సమాధానాలు చివరిలో తెలియజేయబడతాయి, ఒక్కసారి సెర్చ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు అమ్మా, ఇలాగే కాల్ చేస్తూ ఉన్నాయి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నరసింహం గారు, నరసింహాచారి గారు, చెప్పండి. హలో,

0: లైన్ కట్ అయినట్టుంది నరసింహాచారి గారు, మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించండి. హలో, నమస్తే అండి, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. బాబు, మార్కాపురం నుంచి. ఓకే. ఓకే ఓకే అండి, ధన్యవాదాలండి. సమాధానాలు చివరిలో తెలియజేయబడితే సరి చూసుకోవచ్చు. హలో
1: మేడం, నమస్తే మేడం. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు చింతాడు కృష్ణారావు.
0: కృష్ణారావు గారు.
1: మేడం, కృష్ణారావు మేడం నా పేరు.
0: కృష్ణారావు గారు, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి ప్రశ్నోత్తరాలు.
1: మొదటి ప్రశ్నకి ఆన్సర్ భువనేశ్వర్ మేడం.
0: ఓకే.
1: రెండో ప్రశ్నకి ఆన్సర్ సిక్కిం మేడం.
0: ఓకే.
1: అలాగే మూడో ప్రశ్నకి ఆన్సర్ ముంద్రా ఎయిర్పోర్ట్ మేడం, ముంద్రా పోర్ట్.
0: ఓకే.
1: నాలుగో ప్రశ్నకి ఆన్సర్ అది వివేకానంద విగ్రహం మేడం.
0: ఓకే ఓకే.
1: కల్పట్టం అనేది తమిళనాడులో ఉంది మేడం, అటామిక్ ఎనర్జీ పవర్ ప్లాంట్. 916 అనేది బంగారం సంబంధించిన స్వచ్ఛత మేడం అది.
0: ఓకే.
1: అలాగే ఇండియన్ అదే చీఫ్ ఆర్మీగా ఇటీవల కాలంలో ధీరస్ సేగ్ మేడం.
0: ఓకే.
1: అలాగే 8th హర్ప్రీత్ కౌర్.
0: ఓకే.
1: హర్మన్ప్రీత్ కౌర్ మేడం, హర్మన్ప్రీత్ కౌర్ మేడం. అలాగే అతిపెద్ద సోలార్ ట్రీ రాజస్థాన్లో.

0: ఓకే
1: అలాగే లాస్ట్ వన్ క్వశ్చన్ అనేది ఫ్రాన్స్లో జరిగింది మేడం, G7 శిఖర సమావేశం.
0: ఓకే అండి, 10 ప్రశ్నలకి సమాధానాలు చక్కగా తెలియజేశారు. సమాధానాలు చివరిలో తెలియజేయబడతాయి, ఒకసారి సరి చూసుకోవచ్చు. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మ.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ప్రశ్నలకి సమాధానాలు తెలియజేయబడుతున్నాయి, శ్రోతలు సరిచూసుకోగలరు. ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028 సంవత్సరంలో ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఏ, భువనేశ్వర్. రెండవ ప్రశ్న, భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్రంలో సరిహద్దు రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డి, సిక్కిం. మూడవది, భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ఇటీవల ఏ పోర్టు ఘనత సాధించింది? బి, ముంద్రా పోర్ట్. నాలుగవది, అమెరికాలోని సియోటెల్ నగరంలో ఏ ప్రముఖ భారతీయ ఆధ్యాత్మికవేత్త సంఘ సంస్కర్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? సమాధానం సి, స్వామి వివేకానంద. ఐదవ ప్రశ్న, కల్పాకం అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? సి, తమిళనాడు. ఆరో ప్రశ్న, 916 అనేది ఏ లోహపు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది? బి, బంగారం. ఏడవ ప్రశ్న, భారత సైన్యం తదుపరి చీఫ్ ఆర్మీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, ధీరత్ సేత్. ఎనిమిదవది, 2026 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు కెప్టెన్ ఎవరు? ఆన్సర్ బి, హర్మన్ ప్రీత్ కౌర్. తొమ్మిదవ ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, పశ్చిమ బెంగాల్. పదవ ప్రశ్న, 2026 52వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, ఫ్రాన్స్. కాల్ చేసిన శ్రోతల వివరాలు, రాజకొండ శ్రీనివాసులు గారు, త్రిమూర్తులు గారు, ప్రభాకర్, మీరావళి గారు త్రిపురాంతకం నుంచి, మల్లికార్జున గారు నంద్యాల నుంచి, పోలయ్య గారు ఆర్లగడ్డ నుంచి, తల్లుబాడు నుంచి సుజాత, శ్రీకాకుళం నుంచి కృష్ణారావు గారు, మార్కాపురం నుంచి బాబు గారు. కాల్ చేసిన వారందరికీ ధన్యవాదాలండి. సమాధానాలు సరిచూసుకున్నారని ఆశిస్తున్నాము. మీరు ఇంతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి గురించి కొన్ని వివరాలు వింటారు. అనంతరం

0: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో నటి విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు వింటారు.
1: है जापानी ये पटलू नु इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: ఈరోజు నేటిమట శీర్షికన మీరు వినబోతున్న రచయిత గురించి కొన్ని వివరాలు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన బాలుడు తన చుట్టూ ఉన్న జీవితాన్ని ఎంతో ఆసక్తిగా గమనించేవాడు. గ్రామీణ జీవితం, మనుషుల భావోద్వేగాలు, వారి కష్టసుఖాలు అతని మనసును తాకాయి. ఆ బాలుడే తర్వాత తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు. ఆయన కథల్లో సాధారణ మనుషుల జీవితాలే ప్రధాన పాత్రలు. చిన్న చిన్న సంఘటనల్లో గొప్ప మానవ విలువలను చూపించగలిగిన రచయిత వీరు. కథ రచయితగానే కాదు, సినీ రంగంలో కూడా వారి ప్రతిభను చాటుకున్నారు. వారి గురించి మరికొన్ని వివరాలు వినే ముందు వారు రచించిన ఒక గీతాన్ని విందాం.

పాలకుమ్మిగారి కథలు సామాన్య ప్రజానాకానికి కూడా అర్థమయ్యే విధంగా సరళమైన భాష, లోతైన భావాలు, మానవత్వంతో నిండిన వారి రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలబెట్టాయి. వారి కథల్లో గోదావరి అందాలు, మట్టి వాసన, గ్రామ జీవితం మమేకమై నిలిచాయి. ఉదాత్తమైన స్త్రీ పాత్రలు కనిపిస్తాయి.

బాల్యం, నల్లరేగడి ఇలాంటి ఎన్నో రచనల్లో సాహిత్యంతో పాటు ఆ మట్టి వాసన తెలిసే విధంగా ఆ కథలు చాలా అందంగా కనిపిస్తాయి. సినిమాలకు కథలు, పాటలు రచించడమే కాదు, రాకోయి అనుకోని అతిథి అంటూ సాగిన, ప్రియే చారుసీలే అంటూ సాగిన గీతాలు ప్రేక్షకులు మరువలేనివి. అందుకే వీరి రచనలు, కథలు అంటే సాహిత్య అభిమానులకు పండగనే చెప్పాలి.

పార్వమి గారి రచనల్లో గాలివాన రచనతో ప్రకృతి వైపరీత్యం మధ్య మానవత్వాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. అందుకే ఈ కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాలగుమి గారికి కేంద్ర సాహిత్య అవార్డును అందించిన రచన ఇది. శతాబ్దాలు గడుస్తున్నా వారి రచనలు నిత్యనూతనంగా ఉన్నాయి. అందుకే తెలుగు కథా సాహిత్యంలో పాలగుమి పద్మరాజు గారు చిరస్మరణీయం.

మరింతవరకు నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి గురించి కొన్ని విశేషాలు విన్నారు. భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్ భారత నారిగా తన కర్తవ్యం నెరవేర్చిన పెంకిపెళ్ళాం కూడా గ్లామర్కి గ్లామర్ నేర్పిన లేడీ బాస్, ఓసే రాములమ్మగా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం, తన నటనతో హిస్టరీని క్రియేట్ చేసిన నటీమణి విజయశాంతి గారి పుట్టినరోజు ఈరోజు. వారి గురించి కొన్ని విశేషాలు విందామా? తెలుగు సినిమా రంగంలో లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి లేడీ ఓరియంటెడ్ మూవీస్తో భలా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి. చిరంజీవితో ఆడిపాడి ప్రేక్షకులను ఉరుతలిగించిన నటి, సండే అనన్రా మండే అనన్రా అంటూ ప్రేక్షకులను ఉరుతలిగించారు. ఆ పాట విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో ప్రముఖ నటీమణి విజయశాంతి గారి గురించి విశేషాలు వింటున్నాం కదా. విజయశాంతి గారు హీరోలకు ధీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ నటించి ఆహా అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. వీరు ప్రముఖ నటి విజయలలిత గారికి స్వయాన అక్క కూతురు. విజయశాంతి గారి చిత్ర ప్రయాణం భలే విచిత్రంగా సాగింది. ఆరంభంలోనే కృష్ణ సరసన నాయకగా కిలాడి కృష్ణుడిలో నటించి ఆ తర్వాత చెల్లెలు పాత్రలే ఆవిడ్ని పలకరించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారితో నటించి సత్యం శివంలో వారిద్దరికీ చెల్లెలుగా నటించి పలువురు దృష్టిని ఆకర్షించింది. పెళ్లి చూపులు చిత్రంలో చంద్రమోహన్కి జోడీగా నటించి ఆ తర్వాత నాయకగా ప్రేక్షకులను మురిపిస్తూనే ఉంది. నమ్మకం సినీ జనానికి, నటిగా తను రాణించగలదనే నమ్మకం సినీ జనానికి కలిగించింది. టి కృష్ణ రూపొందించిన నేటి భారతం విజయశాంతికి నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. అదే డైరెక్టర్ తెరకెక్కించిన ప్రతిఘటనతో విజయశాంతి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. వారి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రం నుంచి కీరవాణి సంగీతం, ఎస్పి శైలజ గానం చేసిన పాటను విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

ప్రతిఘటన సినిమాతో విజయశాంతి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నాక అటుపై చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో మంచి సినిమాలు తీశారు. ముఖ్యంగా చిరంజీవి గారితో అత్యంత ఎక్కువ సినిమాలు తీయడం విశేషం. ఫైటింగుల్లోనూ భలా అనిపిస్తూ సాగిన విజయశాంతి కర్తవ్యంలో పోలీస్ ఆఫీసర్గా నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు. ఆ తర్వాత నుంచి లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీస్లో విజయశాంతి తనదైన బాణీని పలికిస్తూ ముందుకు సాగారు. ఒక దశలో టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలకు దీటుగా విజయశాంతి లేడీ ఓరియంటెడ్ మూవీస్ సాగాయి. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ వంటి టైటిల్స్తో ఆమెను అభిమానులు ఆదరించారు. దాసరి గారు రూపొందించిన ఒసే రాములమ్మలో విజయశాంతి అభినయం అందరినీ ఆకట్టుకోవడమే కాదు, మరోమారు ఆల్ టైమ్ హిట్ సొంతం చేసుకున్నారు. విజయశాంతి అదే పనిగా విజయాలను సొంతం చేసుకోలేదు, విజయాలే ఆమెని ముద్దాడుతూ వచ్చాయి. వారి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు జానకిరాముడు చిత్రం నుంచి

విజయశాంతి గారు నటించిన చిత్రాలు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాయి. ముఖ్యంగా తెలుగు నేలపై పలువురు అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నెలకొని పోరాట పటిమను పెరగడానికి విజయశాంతి చిత్రాలే దోహదం చేశాయి. సినిమాలకు విరామిచ్చి రాజకీయాల్లోనూ తనదైన శైలిని చాటుతున్నారు విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విజయశాంతికి జనం జేజేలు పలికారు. ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలవడానికి విజయశాంతి రీఎంట్రీ ఎంతో పనిచేసిందనే చెప్పాలి. మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తే చూడాలని ప్రేక్షకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ నటీమణి విజయశాంతి గారి గురించి కొన్ని వివరాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: that conditions are favorable for further advance of southwest monsoon into parts of Maharashtra, Chhattisgarh and Madhya Pradesh during the next 2 days. It forecast heavy to very heavy rainfall over coastal Karnataka, Konkan and Goa over the next 3 days. Assam, Meghalaya, interior Karnataka, Madhya Maharashtra, Odisha, sub-Himalayan West Bengal, Sikkim and Telangana are expected to witness heavy rainfall today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. Center tightening norms for foreign contributions has been widely covered by all the dailies today. Hindustan Times writes, government issues new rules for Foreign Contribution Regulation Act to boost the fundraising ability of religious bodies registered as NGOs and to bar religious conversion. BRICS national security advisors and heads call for joint action against terrorism, cyber threats, states the Tribune. An editorial in the Pioneer writes on how e-governance is transforming Grameen Bharat. With nearly 900 million people living in rural India, the effectiveness of our Panchayati Raj institutions will shape the trajectory of the nation's development, as it is the bedrock upon which a Viksit Bharat will be built. India and US rework trade deal amid tariff changes as fresh talks begin after Modi-Trump G7 meet, notes the Asian Age. The Statesman reports about a record surge in Vaishno Devi pilgrims as the number crosses the 50 lakh mark well before the year reaches its halfway point. International Maritime Organization announces plan to evacuate vessels stuck in Persian Gulf due to the war in West Asia, writes the Hindu. And finally, The Economic Times writes about Gujarat government focusing on Ranshala to educate children of salt pan workers by converting unusable buses into classrooms equipped with smart TVs and TV connectivity dedicated to educational channels. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. BRICS nations call for stronger cooperation to address widening range of global security challenges, including terrorism and cyber threats. Prime Minister Narendra Modi gets condolence call from Qatar's Emir after 12 Indians killed in Ras Laffan gas plant blast. India strongly criticizes Pakistan's remarks over situation in POK, says Islamabad deflects attention away from its human rights abuses. India and United States open high-level trade talks in New Delhi to recalibrate proposed bilateral trade agreement. And in FIFA World Cup, Portugal thrash Uzbekistan 5-0. Match between England and Ghana draw goalless. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on EIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ సైకిల్ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథక కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం మేరా యువభారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా మేరా యువభారత్ కార్యాలయం వరకు కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,

0: జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 19వ తేదీన అనంతపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 20వ తేదీ అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,000 ప్రాంతాల్లో 5 లక్షల మంది వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నెల రోజుల నుండి యోగా పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను మీరింతవరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అనంతపురం జిల్లా ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596-22-3393. ఫోన్ నెంబర్ మరోసారి 0859-26-22-33-93.
2: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, నమస్తే అండి. నమస్తే అండి, హలో ఎఫ్ఎం కి స్వాగతం.
3: మేడం గుడ్ మార్నింగ్. మేడం
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మేడం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నాం అండి. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: మేడం మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో. మేడం అగ్నిపర్వతం మేడం సినిమా పేరు.
1: అగ్నిపర్వతం,
3: అవును మేడం. ఈ గాలిలో అనే పాట ఉంటుంది మేడం. విజయశాంతి గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.
3: విన్నాం మేడం. మరిన్ని ఆమె సినిమాలు తీయాలి మేడం, తీస్తే బాగుంటుందని ఆశతో ఎదురు చూస్తాము.
1: ప్రేక్షకులందరూ అదే ఎదురు చూస్తున్నారు. ధన్యవాదాలండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేయండి.
3: అందరి కోసం మేడం, మా కుటుంబ సభ్యుల కోసం, మీ కోసం అందరి కోసం మేడం. నమస్కారం.
1: తప్పకుండా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: హలో,
5: నమస్తే
4: అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? పాట ఏంటండి, ఏ చిత్రం? దొరగారి దొంగ పెళ్ళం. ఓకే అండి, మీరు ఆ చిత్రం నుంచి పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో. నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు చెప్పండి. ఎస్ఐ గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? సిపాయి చిన్నోడా, చిన్నయ్య. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి. ధన్యవాదాలండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: కూర్చోండి. నుంచి నాగార్జున రెడ్డి మేడం.
0: నాగార్జున రెడ్డి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మల్లెపూ చిత్రం నుంచి సత్యవాది సాంగ్ మేడం.
0: మల్లె పువ్వు శోభన్ బాబు గారిదా అండి? ఆ పాట అందుబాటులో లేదండి. ఆ చిత్రంలో వేరే పాట ఏమంటారా? ఓకే అండి, ధన్యవాదాలండి, కాల్ చేస్తూ ఉండండి ఇలాగే.

0: హలో,
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు లీలావతి మేడం.
0: లీలావతి గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నృత్యశత్రు మేడం, దేశానికి పుట్టినరోజు మేడం, శుభాకాంక్షలు మేడం.
0: శత్రు.
1: శత్రు
0: శత్రు నుంచి ఏ పాట అండి? ఓకే అండి, లీలావతి గారు మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? బాగున్నా అండి. మీరు బాగున్నారా? చెప్పండి, ఏ చిత్రం? పోకిరి రాజా. ఓకే అండి, పోకిరి రాజా నుంచి మీరు అడిగిన పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తుండండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు? బాబు గారు చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట? బాగున్నామండి. రౌడీ ఇన్స్పెక్టర్, అందులో ఏ పాట అండి? స్టేషన్ పాట. సరే, ఆ చిత్రం నుంచి పాట వేస్తున్నాను, వినే. ధన్యవాదాలండి ఇలాగే కాల్ చేస్తుంది. చూస్తానండి నేను. అంటే అలా చెప్తే అర్థం కాదు కదా. సరే, చూస్తాను.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు? భాస్కర్ రావు గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? పసివాడి ప్రాణం. ఓకే అండి, భాస్కర్ గారు మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి. పోలయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, ఈరోజు మన లేడీ బాస్, అమిత్ లేడీ, అమితాబ్ బచ్చన్, విజయశాంతి గారి గురించి బాలహల్లో మంచి పాటలు వినిపించారు. ఆ గురించి చక్కగా తెలియజేశారు.
0: ధన్యవాదాలండి. ఇప్పుడు వేసింది అదేనండి, పసివాడి ప్రాణమేనండి ఇప్పుడు వేసిన సాంగ్. ఇంకేదన్నా చెప్పండి. గ్యాంగ్ లీడర్. భద్రాచలం కొండ లేదండి, ఒసైరాములమ్మ నుంచి చేయమంటారా? ఓకే ఓకే అండి, ధన్యవాదాలండి. ఇలాగే చెప్పండి చెప్పండి. ధన్యవాదాలండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ సంగీత రూపకం వింటారు. రచన డాక్టర్ వై విజయలక్ష్మి గారు.

ఏడొచ్చిన ఆడపిల్ల బ్రతుకు అడకత్తెరలో పోక చెక్క లాంటిది. అందరి కళ్ళు ఆమె మీదనే ఉంటాయి. ప్రేమించామని వెంటపడతారు యువకులు, ఏవో ఆశలు రేకెత్తిస్తారు. కానీ ఆమె ప్రేమను పొందే అదృష్టం ఏ ఒక్కరికో దక్కుతుంది.

జానపద గేయాల్లో అలవోకగా వర్ణించబడే ప్రేమానురాగాలు, నిసర్గ మనోహర భావ విరాజితాలు

ధనుర్మాసంలో కన్నెపిల్లలు తెల్లవారుజామునే నిద్రలేచి ముంగిళ్ళ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మనని పేర గోమయంతో ముద్దలు చేసి పూలతో అలంకరించి పూజిస్తారు. మంచి ముగుణ్ణివ్వమని మనసారా కోరుకుంటారు.

పాడుతూ ఆనందంగా గడిపిన ఇంటిని వదిలి కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితాన్ని గడపడం ఎంత తమాషా. పుట్టినింటికి మెట్టినింటికి వారధి వంటిది స్త్రీ. ఆమె పుట్టినింట్లోనూ మెట్టినింట్లోనూ అందరికీ ప్రేమపాత్రురాలు కావాలి. పుట్టింటి పురోభివృద్ధిని, అత్తింటి సౌభాగ్యాన్ని అహరహము ఆకాంక్షిస్తుంటుంది అతివా.

మనకి నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే ఎం ప్రతాప్ ఐటీ ఏజెన్సీ విశాఖపట్నం నుంచి చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన క్రిమినల్ మూవీ నుంచి పాట ప్లే చేయండి అంటున్నారు. వినండి మీకోసం ఈ సాంగ్.

రాబోయే అతిథి కార్యక్రమంలో నెక్స్ట్ ఎవరు అడిగారు అంటే లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి అడిగారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పడిన అనంత శ్రీరామ్ లిరిక్స్ వినిపించండి అంటున్నారు, వినండి.

నెక్స్ట్ సాంగ్ పోకిరి రాజా మూవీ నుంచి కలగా వచ్చినావు సాంగ్ వినిపించండి అంటూ హర్ష కుమార్ జి తెన్నేరు కంకిపాడు నుంచి అడుగుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సాహిత్యం మీకోసం. మీరు కూడా ఇలాంటి సాంగ్స్ వినాలి అనుకుంటే వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నెంబర్ 8662488812.

నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరు చేశారు అంటే, టీవీ సుబ్బారావు శ్రీదేవి మువ్వ మండలం కాద నుండి చేశారు. కిరాయి కోటికాడి చిత్రం నుంచి వేటూరి రచనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినిపించండి అంటున్నారు. వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. కార్యక్రమంలో మనకి నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే, ఖైదీ నెంబర్ 786 మూవీ నుంచి సాంగ్ వినిపించండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన భువనచంద్ర సాహిత్యంలో అంటూ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి మనకు మెసేజ్ చేశారు.

గుడ్ మార్నింగ్ అంటూ మనకి నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి, ప్రేమతోరా ఈ చిత్రం నుంచి సాంగ్ వినిపించమంటున్నారు. ఉదయ్ నారాయణ్ సుజాత పడిన చంద్రబోస్ సాహిత్యం మీకోసం.

గౌరవనీయ అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినిపోతున్న పాట సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు. రౌడీయల్లుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివేనెల సాహిత్యం వినిపించండి అంటున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా హేమచంద్ర అనిత పడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చిత్రం దరువు

గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత శంకర్ మహాదేవన్ శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సాహిత్యం చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం.

కార్యక్రమాల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉదిత్ పాడినటువంటి గీతం వింటారు. రాజశ్రీ సాహిత్యంలో చిత్రం ప్రేమికుడు. తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉదిత్ పాడినటువంటి గీతం వింటారు. రాజశ్రీ సాహిత్యంలో చిత్రం ప్రేమికుడు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వండి ఆచే కార్యక్రమంలో వి రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగడే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని స్పెషల్ కాంపిటీషన్ నిర్వహించింది. అందులో ఎలక్యూషన్ ప్రోగ్రాంలో గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలు మనతో పంచుకోవడానికి, వండే ఆజ్యగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు రామకృష్ణ. హాయ్ రామకృష్ణ.
2: హాయ్,
1: ఎలా ఉన్నారు?
2: బాగానే ఉన్నాను.
1: ముందుగా కంగ్రాచులేషన్స్ వండే ఆజ్యగా సెలెక్ట్ అయినందుకు.
2: థ్యాంక్స్.
1: ప్రెజెంట్ మీరేం చేస్తున్నారు?
2: నేను విజయవాడలో డిగ్రీ పూర్తి చేస్తున్నా.
1: మీ హాబీస్ ఏంటి?
2: రీడింగ్ బుక్స్, బాక్సింగ్ ఎక్స్ట్రా.
1: ఓకే, బాక్సింగ్ చేస్తారు, ఇంకా బుక్స్ చదువుతారు.
2: అవునండి.
1: బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ చదువుతారు?
2: ఎలాంటివి అంటే సబ్ కాన్షియస్ మైండ్, ద సీక్రెట్,
1: కాన్షియస్ మైండ్, దాని గురించి చదువుతూ ఉంటారు.
2: యా.
1: ఓకే, దాని గురించి ఏమన్నా చెప్పగలరా మాకు?
2: చెప్పగలనండి. యాక్చువల్గా మనకి రెండు బ్రెయిన్లు ఉంటాయి అన్నమాట.
1: ఓకే.
2: అందులో కాన్షియస్ మైండ్ ఒకటి, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది యూనివర్సల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. కాన్షియస్ మైండ్లో మనం చదవడం, ఆడడం, పాడడం, మన పనులు చేసుకోవడం అలాంటివి చెప్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏది అనుకుంటే అది జరిగిద్ది అనమాట.
1: మరి బాక్సింగ్, బాక్సింగ్ అన్నారు, బాక్సింగ్ గురించి అంటే బాక్సింగ్ ఏమైనా ప్రైజెస్ వచ్చాయా, ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నారు ఈ బాక్సింగ్లో?
2: యాక్చువల్గా బాక్సింగ్ అనేది ఎలా మొదలైందంటే, మా ఫ్రెండ్ వినయ్ అని ఒక అబ్బాయి ఉంటాడనమాట, ఖాళీగా ఉన్నా అని బాక్సింగ్ తీసుకెళ్ళాడు. బాక్సింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట, నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలా.
1: ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలని కొంచెం దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్గా ఏమైనా చెప్పగలరా?
2: పక్కా అండి. ఎందుకంటే యూనివర్స్ ఎలా క్రియేట్ అయిందంటే ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా, ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా. అలా ఇది మైండ్ అనేది మనకి ప్రకృతికి చాలా సంబంధం ఉందండి, నేచర్కి మనకి. మనం ఏది అడిగితే అది ఇచ్చిద్ది అనమాట, మనం ఏది అనుకుంటే అది జరుగుద్ది, మనం ఎలా అనుకుంటే అలాగవుతాం. అసలు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నింటిలో కూడా యద్భావం తద్భావతి, మన భగవద్గీతలో యద్భావం తద్భావతి అంటే మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో మనిషి అలా తయారవుతాడు.
1: ఎప్పుడు రేడియోలో వింటుంటావు ఆర్జే మాటలు, కానీ ఈరోజు నువ్వే ఆర్జే సీట్లో కూర్చొని మైక్లో మాట్లాడుతున్నావు. నీ మాటలు ఎంతో మంది వింటున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా మీ ఫ్రెండ్స్, ఎంతో మంది ఈ రేడియో వింటున్నారు. సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నా.
2: చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, ఎందుకంటే ఇలాంటి చక్కటి అవకాశం రావడం చాలా అరుదన్నమాట. అన్నది నాకు రావడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా.
1: ఎలక్యూషన్ కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వడానికి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటారు కదా, అందులో ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తారా మన ఆకాశవాణి గురించి? అంటే 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి గురించి ఎప్పటి నుంచో ఉంది, అంటే మొబైల్ రాకముందే మన ఆకాశవాణి ఉంది, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పగలరా?
2: ఎలక్యూషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆకాశవాణి గురించి ఇవ్వడం చాలా ప్రాముఖ్యత అని నేను భావిస్తాను. యాక్చువల్లీ మన ఆకాశవాణి ఎప్పుడు మొదలైందంటే 1922 నుండి స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో స్టార్ట్ అయ్యి అలా తన ప్రశంసలు, తన ఆట పాటలతో, తన వాయిస్తో ఎంత అలరించింది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది 90s, మనకి 2010 దాకా ఎలాంటి టెక్నాలజీ లేదు, రేడియోయే ఇంపార్టెంట్ అనమాట. మన ఫ్యామిలీకి కానీ ఎక్కడికెళ్ళా రేడియో అనేది వినపడేది. అందులో ఆకాశవాణి ఎంతో ప్రాముఖ్యత పొందింది, ఎంతో మంది విన్నారు, చేశారు, అన్ని చేశారు. ఇందులో ముఖ్యంగా పాయింట్ ఏంటంటే రైతులకి చాలా అండగా నిలబడింది అనమాట, ఆధునిక టెక్నాలజీ గురించి, రసాయనాల గురించి ఎలా పండించాలి.
1: అట్లయితే ఫార్మింగ్ మీద మీకు ఏమైనా ఐడియా ఉంటుంది, అంటే ఫార్మింగ్ గురించి మీరు ఏమైనా చెప్పగలరా?
2: ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. రైతు పండించే పంట మన ఆహారంగా మారుతుంది, తను చేసే కష్టం, పని అన్నిట్లో కూడా తను చేసే కష్టం వల్లే మన ఆహారంగా మారుతుంది. ముఖ్యంగా దేశానికి వెన్నె

0: ముక అనగానే ముందుకు తెచ్చేది రైతు. అందులో మన ప్రభుత్వం అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో తన చేతలతో రైతులకు ఎంతో సాయం చేస్తుంది అన్నమాట. ప్రధాని మోడీ చాలా స్కీమ్స్ తెచ్చారనమాట. అందులో ఫస్ట్ గా పిఎం కిసాన్, రైతు గురించి ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్, అంటే రైతుకి తన పంట నష్టంలో గాని చీడ పురుగుల వల్ల గాని దీని వల్ల గాని పంటలో నష్టం వచ్చినా ఈ పిఎం కిసాన్ అనేది ముందొచ్చి డబ్బు ద్వారా ఆదుకునేది అనమాట. నెక్స్ట్ నీటి సరఫరా అండి. మన ప్రభుత్వం ఈ నీటి సరఫరాలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఉచిత విద్యుత్తు, నీటి బిందు సౌజ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి వల్లే అంటే ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తక్కువ నీరుతో ఎక్కువ పంట పండించవచ్చు అనే విధానం చాలా వచ్చింది.
1: మీ లైఫ్ లో జరిగిన బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా మాతో షేర్ చేసుకుంటారు?
0: లైఫ్ లో జరిగిన బెస్ట్ మూమెంట్ అంటే ఇదేనండి, ఆకాశవాణిలోకి రావడం.
1: ఆకాశవాణిలో సెలెక్ట్ అవడం మీ బెస్ట్ మూమెంట్ అంటారు?
0: చాలా బెస్ట్ మూమెంట్.
1: సరే, కొంచెం సరదాగా మారుద్దామా ప్రోగ్రామ్ ని. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఆన్సర్ చేస్తారా?
0: సరే అండి.
1: ఒకరోజు మీరు టీచర్ గా మారితే విద్యార్థులకు హోంవర్క్ ఇస్తారా లేదా?
0: హోంవర్క్ అనే సిస్టాన్ని తీసేయాలని చూస్తాండి.
1: అంటే పిల్లలకి హోంవర్క్ అనేది ఎవరు మీరు?
0: అసలు లేదండి.
1: మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం ఉంటే మీ పేరు ఏం పెట్టుకుంటారు?
0: అక్షయ్ బన్ని.
1: అక్షయ్ బన్ని అంటే ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు, ఆల్రెడీ ముందు మీ మైండ్ లో ఉండిపోయింది.
0: ఉండిపోయింది పక్కా. అది
1: మీరు ఇప్పుడు వన్డే ఆర్జే అయ్యారు కదా, అలాగే వన్డే సీఎం అయితే మీరు మొదట చేసే పని ఏమిటి? వన్డే సీఎం
0: ఈ స్టడీ రూల్స్ మార్చేయాలని చూస్తారు.
1: స్టడీ రూల్స్ ఏ మార్చేద్దామని చూస్తారు అయితే? ఫస్ట్ అదే పాయింట్ పట్టుకుంటారు మీరు.
0: అవును.
1: మీకు ఒక కోరిక వెంటనే నెరవేరితే ఏం కోరుకుంటారు?
0: మనిషి మనిషిలా మారాలని కోరుకుంటారు.
1: మనిషి మనిషిలా మారాలని కోరుకుంటారు. ఉదయం త్వరగా లేవడం కష్టమా లేదంటే రాత్రి త్వరగా పడుకోవడం కష్టమా?
0: ఉదయం త్వరగా లేవడమే కష్టం కదా.
1: రాత్రి త్వరగా పడుకుంటారు అయితే? రాత్రి
0: త్వరగానే పడుకుంటారు.
1: అంటే ఫోన్ కి దూరంగానే
0: ఉంటారు?
1: రామకృష్ణ గారు ఫోన్ కు దగ్గర దూరంగానే ఉంటారు.
0: చెప్పగానే బుక్స్ పక్క చదువుతాయని.
1: అంటే బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటది
0: మా సబ్జెక్ట్ లో తప్ప బుక్స్ మీద ఎక్కువ.
1: ఈ సబ్జెక్ట్ కాకుండా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ చదవడం ఎక్కువ ఇంట్రెస్ట్. మీ చిన్ననాటి అల్లరి పనుల్లో ఒకటి చెప్పండి, ఏదైనా ఫన్నీ మూమెంట్ ఏమైనా ఉందా?
0: చాలా ఉన్నాయండి.
1: ఓకే, ఏదైనా ఒకటి చెప్పగలరా?
0: మాది శ్రీకాకుళం అన్నమాట.
1: ఓకే, శ్రీకాకుళం.
0: శ్రీకాకుళం ఏం సింగపురం అనే గ్రామం మాది. అయితే ఏమో ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కొర్నూలు తోట అని ఉండిద్ది. ఆ తోట దగ్గరికి అందరం వెళ్తాం. ఏమో అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లు అయితే ప్రతి చెట్టుకి మినిమం ఒక 50-60 కాయలు ఉంటాయి. 10 మంది దాకా వెళ్దాం అనమాట. 10 మంది దాకా వెళ్తేనేమో వెళ్ళి కూర్చుంటాం. కూర్చుంటే మేమో ఒకళ్ళ దగ్గర ఆటలు పాటలు ఆడతాం, ఫోన్ చూస్తాం. అప్పట్లోనే ఫోన్లు చూసేవాళ్ళం. అయితే ఏం జరిగిందంటే ఇద్దరు చెట్టుకు పోతారు. చెట్టుకు పోయి కొబ్బరికాయలని తీసేస్తారు అనమాట. తీసేస్తే అక్కడ వాండర్ పక్కనే ఉంటాడు, మేము చూసుకో.
1: ఓ వావ్.
0: ఆయన వచ్చి ఎదురుకారం ఉండిద్ది అనమాట. ఆ ఎదురుకాడతో అందరిని కొట్టేస్తాడు.
1: అందరిని కొట్టేస్తాడు.
0: ఆ కొట్టేసే టైంలో ఎటు వెళ్ళిపోతాం. నేనైతే 1 కిలోమీటర్ పరిగెట్టి పారిపోతా. ఆ రోజు ఈవినింగ్ దాకా ఇంటి దాకా వెళ్ళను. కొందరైతే వేరే ఊరే వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్ వల్ల.
1: అంటే ఇంట్లో తెలియకూడదని?
0: తెలియకూడదని. దానివల్ల నైట్ చాలా పెద్ద గొడవ అయింది.
1: ఇట్స్ ఫన్నీ మూమెంట్ అంటే అల్లరి పనుల్లో అదొకటి అనమాట.
0: చాలా నేనైతే జాంకాయలు దొంగతనం చేసేవాడిని. అబ్బో చాలా ఉండే మన కళ్ళు.
1: చాలా జిలిపి చేస్తలు ఉన్నాయి అయితే రామకృష్ణ గారు.
0: అంటే కృష్ణుడు అన్నాడుగా.
1: పరీక్షల్లో ఒక ఫన్నీ సబ్జెక్ట్ పెట్టాలంటే దాని పేరు ఏం పెడతారు?
0: ఫన్నీగా అంటే ఫిజికల్ ట్రైనింగ్ పెడతాండి.
1: ఫిజికల్ ట్రైనింగ్ ఫన్నీగా పెడతారు. అంటే రకరకాల ఆసనాలు ఇప్పిస్తారు అయితే ఫన్నీగా.
0: సరదాగా.
1: మీ జీవితాన్ని ఒక సినిమాలా తీస్తే టైటిల్ ఏం పెడతారు?
0: నా కథ.
1: మీ కథ?
0: నా కథ. టైటిలే నా కథ అని పెడతా.
1: మీ కథే టైటిల్?
0: టైటిల్.
1: టైటిల్ ఏమి? ఓకే. మీకు ఒక రోజు కనిపించకుండా పోయే సూపర్ పవర్స్ వస్తే మొదట ఏం చేస్తారు?
0: మా నాన్న జేబులో డబ్బులు కాల్ చేసేస్తారు.
1: ఇంకా కనిపించకుండా ఇంకేదైనా చేయొచ్చు అంటే మీరు మీ నాన్నే టార్గెట్ చేశారు.
0: నాన్న దగ్గర కదండి డబ్బులు ఉండేవి.
1: అంటే మీ నాన్న మాత్రం ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఇంకా అయితే
0: టార్గెట్ అది.
1: మీకు టైం మిషన్ దొరికితే గతానికి వెళ్తారా భవిష్యత్తుకి వెళ్తారా?
0: గతానికి వెళ్తా అండి.
1: గతంలో ఏంటి, గతంలో ఏమైనా చేశారా?
0: ఒకరికి సారీ చెప్పాలి, చాలా ఫెయిల్యూర్ మూమెంట్ అది. సారీ చెప్పి వస్తా.
1: మంచి హార్ట్ అయితే ఇప్పుడు ఒకరు సారీ చెప్పాలని మీరు ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు.
0: అలాంటి చాయిస్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా రాలేదు.
1: జంతువులు మాట్లాడగలిగితే ఏ జంతువుతో మీరు ఫ్రెండ్ అవుతారు? డాగ్ తో ఫ్రెండ్ అవుతారు.
0: చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాగ్ అనేది ఎన్నో వేల సంవత్సరాలుగా మనిషికి మనుగడలో ఉందండి, మనిషికి తోడుగా స్నేహంగా ఉంది. ఒక వ్యక్తి భావోద్వేగాలు బాధను అర్థం చేసుకునేది ఒక కుక్క మాత్రమే. అందుకే ఆ రోజు అంటే మహాభారతంలో ధర్మరాజు వెనక ఒక కుక్క మాత్రమే వచ్చింది, ఇంకే జంతువు రాలేదు.
1: అట్లయితే మీకు పురాణాల మీద కూడా బాగా అవగాహన
0: ఉందండి.
1: బుక్స్ చదివితే అన్ని
0: రామాయణం నుండి మహాభారతం దాకా కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది.
1: మీరు ఒక బ్యూటిఫుల్

0: సో ప్రపంచం మొత్తం మీద ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు?
1: మా ఊరేనండి.
0: మీ ఊరే?
1: చాలా అందంగా ఉండిద్దండి. జంపర్ కోట అని ఒక ఏరియా ఉండిద్ది మా ఊరి నుండి 2 కిలోమీటర్స్. మా ఊర్లో కలిసిపోయి ఉండిద్ది. చాలా అందమైన కొండలు, ఒక నదిలా ప్రవాహం, ఒక చిన్న బ్రిడ్జ్. ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరికి కానీ ఒక లొకేషన్ బ్యూటిఫుల్, సాంగ్ కానీ దేని కానీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి.
0: ప్రపంచం మొత్తం మీద నేను పుట్టిన ఊరే నాకు చాలా
1: అందంగా ఉంది
0: అని అంటారు.
1: అంటా పక్క.
0: వావ్, ఇట్స్ వెరీ గుడ్. కార్యక్రమంలో ఒక మంచి పాట మీకోసం.
2: నేను శైలజ చిత్రం నుంచి పృథ్వీ చంద్ర పాడిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వినండి.

0: Aquí.
1: రామకృష్ణ గారు, మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు?
2: నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా.
1: దాని గురించి మరేమన్నా ఎలా కష్టపడుతున్నారు?
2: కథలు రాయడం, సమ్ పర్సన్స్కి కలవడం, ఆ కథ చెప్పడం, అలాంటివన్నీ చేస్తున్నాను అన్నమాట.
1: ఓకే, అయితే బాగానే కష్టపడుతున్నారు దాని గురించి. మీ లైఫ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా?
2: ఉన్నారండి. జెడ్పిహెచ్ హై స్కూల్లో చదివేటప్పుడు శ్రీనివాస్ పట్నాయక్ అని ఒక సార్ ఉంటారు, ఆయన మ్యాథ్స్ సార్ అనమాట. నాకు మ్యాథ్స్ ఇప్పటికీ రాదు అనుకునేవాడిని, బట్ ఆయన
1: వల్ల వచ్చిందంటారు.
2: చాలా వచ్చింది, చాలా నేర్చుకున్నా ఆయనలో,
1: చాలా నేర్చుకుంటా అంటారు.
2: స్పేషెన్స్ కానీ.
1: మీ లైఫ్లో ది బిగ్ ఇన్స్పిరేషన్.
2: నెక్స్ట్ ఏంటంటే, మా కాలేజ్ డిగ్రీ కాలేజ్లో అండి, లక్ష్మీ భారత మేడం అని ఉంటారు, ఆమె ద్వారా మాట్లాడడం నేర్చుకున్నా.
1: మాట్లాడతాం, ఎలా మాట్లాడాలి
2: నేర్చుకున్నా. అంటే ఈ మధ్యనండి అన్ని స్టార్ట్ చేసింది. నేను గత 6 మంత్స్గా నేను కాలేజ్లో నేను జాయిన్ అయ్యేటప్పుడు అన్ని నేర్చుకున్నా. ఒకరితో మాట్లాడడం కానీ, ఇంటిమేట్ అవ్వడం కానీ, ఎవరితో ఎలా మాట్లాడాలి, గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి,
1: ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి,
2: అలాంటివన్నీ నేను

0: డిగ్రీకి వచ్చాక నేర్చుకున్నాను అన్నమాట.
1: ఈ ప్రోగ్రాం ద్వారా మీరు యువతకి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు?
0: ఈ ప్రోగ్రాం ద్వారా యువతకి మెసేజ్ ఇవ్వాలంటే బెస్ట్ మెసేజ్ ఏదంటే ఫోన్స్కి ఉన్న దూరంగా ఉండండి, డ్రీమ్స్కి దగ్గర ఉండండి.
1: ఫోన్స్కి దూరం ఉండండి, డ్రీమ్స్ దగ్గర
0: దగ్గర ఉండండి.
1: డ్రీమ్సే ఫోన్స్ అయితే
0: అలా అయితే మనం ఏం చేయలేమండి.
1: ఫోన్స్కి దూరం ఉండాలి అయితే.
0: డ్రీమ్ అనేది బెస్ట్ థింగ్ అండి, సాధించాలి, తపన పడాలి, ఏడవాలి, నవ్వాలి. మనకి లైఫ్ చాలా నేర్పిస్తుంది. మన గమ్యం వైపే మనం అడుగులు పెట్టాలి, లేదంటే మనకి పేరు ఉండదు కదండి. ఎక్కడైనా బతకొచ్చు అనేది వేరు, ఊర్లో బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, బట్ ఒక పేరు లేకుండా బతకడం చాలా ఇబ్బంది అనమాట. సాధించాలి, ఏదో ఒకటి వైపు తపన పడాలి.
1: పుట్టినందుకు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి,
0: సాధించాలి, పక్క సాధించాలండి. పరిగెట్టకపోతే ఎలా, మనిషి అన్నాడు పరిగెట్టాలి.
1: లైఫ్ లో బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది అయితే.
0: ఇప్పుడు మనిషి అన్నాడు తిని సావాలి, ఎద్దనేది దుని సావాలి అంటారు మాకాసి సామెతల్లో. మనిషి అన్నాడు ప్రోత్సహించకపోతే ఎలా అండి, తన డ్రీమ్స్ కోసం కష్టపడాలి. 100% ఎఫర్ట్స్ పెడితేనే తను సాధించుతాడు కదా.
1: ఓకే రామకృష్ణ గారు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు ఈరోజు యువతకి. కానీ ప్రతి ఒక్కటి చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడారు ప్రతి ఒక్కటి. మీ లైఫ్లో ఇలాగే ది బెస్ట్గా జరగాలి అని, ఇంకా ఇలాగే ముందుకెళ్తూ ఇలాంటి ఎన్నో సాధించాలి అని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి విశేషాలు తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.
2: మీరింతవరకు వన్ డే ఆర్జే వి రామకృష్ణ గారితో పరిచయం విన్నారు.

ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ధి దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ధి రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24తో ముగియనుంది.

0: ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24న ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ది చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end, peace will prevail, and the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available, so there was a problem. I think it was a temporary supply shock.
0: ఇరాన్లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం,

0: తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం కార్మిక గీతాలు వింటారు. ముందుగా మోకాళ్ల నొప్పులు శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ సోమేష్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మీరు విశాఖపట్నంలో ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇందులో మీరు స్పెషలైజేషన్ కూడా చేశారు. అయితే డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం బాగా గమనిస్తున్నాము, వయస్సు మళ్లిన పెద్దవాళ్లల్లో, ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యంలో అనొచ్చు మనం, ఎక్కువ మందిలో ఈ మోకాళ్ళు అరిగిపోయి తీవ్రమైనటువంటి నొప్పులతో బాధపడుతూ ఉండడం గమనిస్తున్నాం డాక్టర్ గారు. వైద్య పరిభాషలో మీరు దాన్ని ఆర్థరైటిస్ అని, ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని, ఇట్లా నొప్పులు అనేటువంటి దాని గురించి మా శ్రోతలకు వివరిస్తారని చెప్పి భావిస్తూ, అసలు ఏమిటి డాక్టర్ గారు ఈ వృద్ధాప్యంలోనే ఈ మోకాళ్ళు తీవ్రమైనటువంటి నొప్పులతోనూ కొందరు బాధపడుతూ, అంటే ఒక్కోసారి రాత్రుళ్ళు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడేంత తీవ్రంగా బాధిస్తుంటాయని చెప్పి వింటుంటాం డాక్టర్ గారు, ఇదేంటి? వయస్సు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కనుక్కోవాలనా? ఎవరికైనా తప్పదా? లేకపోతే ఏమైనా దీనికి జాగ్రత్తలు లాంటివి కానీ వైద్యపరంగా ఏమైనా తీసుకుంటే మనకు ఉపశమనం ఉంటుందా?
2: ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వయస్సుకి మోకాళ్ళ నొప్పులకి సంబంధం లేదండి. ముందు ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచి మన అలవాట్లు, మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, ఇవన్నీ కూడా చాలా మట్టుకు దీని మీద ఆధారపడి ఉంటుందండి. చిన్న వయసులో బాగా లావెక్కిపోయి ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, ఇవన్నీ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంతో లావుగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే, 35-40 ఏళ్ళు వచ్చేటప్పటికే ఆ శరీరం బరువు మొయ్యలేక అవి కీళ్ళు అరిగిపోయి, దాంతోపాటు ఏంటంటే తొందరగా ఇలాంటి ఆపరేషన్లు, ఇలాంటి పెద్ద పెద్ద శస్త్రచికిత్సలకి దానికి వెళ్ళవలసి వస్తుంది. సో అందుకోసం వయసుకి ఈ ఆపరేషన్కి సంబంధం అనేది లేదు, అది నెంబర్ వన్. రెండోది ఏంటంటే, మన అలవాట్లు కూడాను, మనం ఎక్కువగా ఏంటంటే మునుక మీద ఎక్కువ, అంటే మునుకి పని కల్పించేటట్టు అలాంటి పనులు చేస్తే, దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మన శరీరం బరువే. చిన్నప్పటి నుంచి మనం బరువు, శరీరం బరువు గురించి మనం చాలా ధ్యాస పెట్టి బరువు పెరగకుండా ఉండి దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని, అది తీసుకోవాల్సిన ఆహారం అనివ్వండి, లేకపోతే

0: రోజు చేసే వ్యాయామాలు అవనివ్వండి, వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండి, బరువు ఎక్కువ పెరగకుండా ఉంటే చాలా మటుకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది దృష్టి పెట్టకపోయేటప్పటికీ ఏమవుతుంది ఏంటంటే, బరువు పెరిగిపోవడం, ఎముక బలం తగ్గిపోవడం, నెట్ రిజల్ట్ ఏంటంటే కీళ్ళు అరిగిపోతుంది. సో కొంతమంది 40 ఏళ్ళకే కీళ్ళ మార్పిడికి వచ్చేస్తున్నారు. ముడుకు నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కీళ్ళ మార్పిడి అనేది అవసరం ఉండదు. వాళ్ళు ఏంటంటే అశ్రద్ధ వహించడం వల్ల, దానివల్ల ఏంటంటే డాక్టర్ల సూచనలు కూడా పాటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా ఉండడం వల్ల దానికి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సి వస్తుంది.
1: ప్రధానంగా అధిక బరువు అనేటువంటిది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అంటారు మీరు.
0: చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్.
1: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఆ గుజ్జు ఏదో అరిగిపోతుందని, ఆ మోకాళ్ళలో ఉండేటువంటి మృదులాస్థి కార్టిలేజ్ అని మీరు వైద్య పరిభాషలు అంటారు, అది కూడా ఈ అధిక బరువు సమస్య వల్లనే అరిగిపోతుంటుందా?
0: అది కాదు, గుజ్జు కంట మెయిన్గా మీరు అడిగింది కార్టిలేజ్ అన్నది, అది మెయిన్గా కార్టిలేజ్ అన్నది అది ఒక చాలా నున్నగా ఉన్న లైనింగ్, అది జాయింట్లను, అది బరువు ఎక్కువ అయిపోయేటప్పటికీ దానికి పని ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏమిటంటే అది నెమ్మదిగా అది పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి కీళ్ళు అరిగిపోయి ఆ కింద ఉన్న ఎముక అన్నది ఒకదానికొకటి అది రాసుకుని ఇంకా నొప్పి ఎక్కువైపోతుంటుంది. మీరు ఇందాట్లో అడిగింది రాత్రిపూట ఆ నొప్పి కూడా చాలా భయంకరంగా నొప్పి ఎందుకు వస్తుంది ఏంటంటే, ఈ కాట్లేజ్ అన్నది పూర్తిగా అది పోయి అప్పుడు ఎముకలు రెండు రాసుకోవడం వల్ల రాత్రిపూట ఎస్పెషలీ పేషెంట్కి బాగా నొప్పి ఎక్కువ అయిపోతుంది, అప్పుడు నిద్దట్లో కూడా నొప్పి ఎక్కువ అవుతుంది.
1: సమస్య యొక్క తీవ్రతను బట్టి, సివియారిటీని బట్టి మీరు దాన్ని దశల వారీగా కూడా విభజించడం చేస్తూ ఉంటారు.
0: ఎస్.
1: ఒకవేళ అంటే ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ శస్త్రచికిత్స అనేదే తప్పనిసరిగా చేయాలనా, లేకపోతే ఏదన్నా ప్రాథమిక దశలోనో లేకపోతే స్టేజ్2 సివియర్గా ఉండేటప్పుడు ఆ దశలను బట్టి ఏమన్నా మెడికల్ మేనేజ్మెంట్తో కానీ ఏదైనా కొన్ని పెయిన్ బాంబ్స్ లాంటివి కానీ ఇలాంటివి వాడుకోవచ్చా?
0: ఫస్ట్ ఏంటంటే ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శస్త్రచికిత్స అన్నది ఓన్లీ లాస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అండి. అది ఫస్ట్ స్టేజ్ మోకాళ్ళ నొప్పుల్లో కొంచెం ఏదో మనకి ఒక 4 రోజుల నుంచో 2 నెలల నుంచో ఉన్నామన్న మోకాళ్ళ మార్పిడికి ఆపరేషన్ వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. అసలు చెప్పాలంటే అసలు మోకాళ్ళ నొప్పులకు అసలు శస్త్రచికిత్స అసలు అవసరం లేదు. అది శస్త్రచికిత్స వరకు తెచ్చుకున్నారంటే పేషెంట్ కేవలం అశ్రద్ధ వల్ల వాళ్ళు అంతవరకు తెచ్చుకున్నారనమాట. దీనికి మందుల కంట ముఖ్యం ఏంటంటే డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు శ్రద్ధగా పాటించడం, దాంట్లో ఫిజియోథెరపీను కొన్ని మోకాళ్ళ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి, అవి శ్రద్ధగా రెగ్యులర్గా చేసుకుంటుండడం, దానివల్ల ఏంటంటే చాలా మటుకు మోకాళ్ళ నొప్పుల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అవి. కానీ ఏంటంటే ఆ అశ్రద్ధ చేస్తే మాత్రం పూర్తిగా కీళ్ళు అరిగిపోవడం అది శస్త్రచికిత్స వరకు అది వెళ్తుంది. అది
1: శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం వస్తే ఆ శస్త్రచికిత్స ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ శస్త్రచికిత్సలో ఉండేటువంటి ఉపయోగాలు ఏంటో కూడా చెప్పండి.
0: పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి శస్త్రచికిత్స చేస్తే చాలా నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కానీ పేషెంట్లు ఏంటంటే ఫలితం అన్నది ఇక్కడ రెండు పక్కల ఉంది, పేషెంట్ వైపు నుంచి ఉంది, డాక్టర్ వైపు నుంచి ఉంది. ముందు అవసరం ఉన్న పేషెంట్కి డాక్టర్ జాగ్రత్తగా పేషెంట్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఆపరేషన్ చేయాలి, సరైన టెక్నికల్ పద్ధతి ప్రకారంగా ఆపరేషన్ చేయాలి, చేస్తే అది సక్సెస్ అవుతుంది. అది అలాగే పేషెంట్లు కూడా ఏంటంటే వాళ్ళకి ఆ నొప్పి తీవ్రత మరీ ఎక్కువ అయ్యే వరకు మిగతా మనం డాక్టర్ గారు చెప్పిన సూచనలన్నీ మనం పాటించామో అయినా మనకి ఏమీ ఉపయోగం అవ్వలేదు, దానివల్ల మనకి ఏం తగ్గలేదు అన్నప్పుడే వాళ్ళు శస్త్రచికిత్సకు వెళ్ళాలి. చిన్నపిసర్ నొప్పిగా ఉందని చెప్పేసని వాళ్ళకి ఏదో రియంబర్స్మెంట్ ఫెసిలిటీ వస్తుందనో లేకపోతే ఏదో వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత బాధపడవలసిందే వాళ్ళే. ఎందుకంటే ఆపరేషన్ ముందుకి ఆపరేషన్ తర్వాతకి వాళ్ళకి ఏమీ తేడా ఉండదు వాళ్ళకి. సో ఆఖరికి మిగిలేదు ఏంటంటే పేషెంట్కేమో హాస్పిటల్ బిల్లు, డాక్టర్కేమో చెడ్డ పేరు, అది ఇద్దరికీ మంచిది కాదు.
1: ఇప్పుడు డాక్టర్ గారు, మెట్లు ఎక్కేటప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంది అన్న అనుభూతి కలిగింది అనుకోండి, ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అది బాగా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉందని అనుకోవాలనా, లేదనుకుంటే కొన్ని జాగ్రత్తలు ముందు మీరు చెప్పారు ఫిజియోథెరపీ లాంటి కొన్ని ఉపశమనాల ద్వారాగా తగ్గించుకోవచ్చు, అలాగే మన లైఫ్ స్టైల్ యొక్క మాడిఫికేషన్ వల్ల కూడా కొంత ఫలితం ఉంటుంది అని అన్నారు. ఈ ఇబ్బంది ఇలా పడుతూ ఉన్నారే అనుకోండి, అది బాగా అరిగిపోయి శస్త్రచికిత్స దశకు వచ్చింది అనుకోవాలనా, లేకపోతే ఒకసారి ముందు అసలు మొత్తం హిస్టరీ ఎంత తీసుకొని మీ సలహా తీసుకోవాలనా?
0: లేదు, ఎప్పుడైనా ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అంత తొందరగా తగ్గవండి. తలనొప్పి తగ్గినట్టు అంత తొందరగా వారం రోజుల్లో లేకపోతే ఒక పూటలోనే తగ్గవండి. వచ్చినప్పుడు సుమారు కొంతమంది కొద్ది వారాల పాటు కొద్ది నెలల పాటు అది బాధిస్తాయి అవి. అలాంటప్పుడు పేషెంట్ ఏమో నిస్పృహ పడిపోయి మన ఇంకెంత ఏముంది ఆపరేషన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎప్పుడు తొందర పడకూడదండి. దానికి సరైన డాక్టర్ సలహా తీసుకుని దానికి ఫిజియోథెరపీ అవసరమా లేకపోతే ఏం చేయాలి, లేదంటే వాళ్ళు రోజు చేసే పనులైనా తప్పు చేస్తున్నారా, ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని చేసుకుంటే చాలా మటుకు మోకాళ్ళ నొప్పులు అసలు ఏ ఆపరేషన్లో అవసరం లేకుండానే వదిలించేసుకోవచ్చు అండి.
1: ఇక ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఏదైతే ఈ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స ఒక ఆర్టిఫిషియల్

0: మోచిప్పను అందులో అమర్చుతారని అంటున్నారు కదా, ఇది ఏమిటి డాక్టర్ గారు, ఈ శస్త్రచికిత్సలో అమర్చేటువంటి ఆ కృత్రిమ కీలు అది ఏమిటి అసలు, అది అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఆ శస్త్రచికిత్స చేయించుకుంటే దాని సక్సెస్ రేట్ బాగుంటుందా, ఇక జీవితాంతం అలా ఉండిపోవచ్చా, నొప్పులు ఉండవా, ఎంతకాలం అది పనిచేస్తుంది?
1: లేదండి, ఇది ఏంటంటే ఏదో ఒక ఆపరేషన్ అయిపోతే అక్కడితో జీవితకాలం ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ జాయింట్స్ అండి, వీటి లైఫ్ ఓన్లీ 10 to 15 ఇయర్స్ అండి. కొన్ని కంపెనీల వాళ్ళు మా జాయింట్ పెట్టుకుంటే 25 ఏళ్ళు పనిచేసిన 30 ఏళ్ళు పనిచేసిన అంటారు, కానీ ఒకటే మేము పేషెంట్స్ చెప్పేది, ఆ మాటల మీద మీరు వెళ్ళడం కాదు. ఈ జాయింట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్నది చాలా విషయాల మీద ఆధారపడుతుంది. మీ శరీరంలో ఎముక బలం ఎంత ఉంది, మీరు ఆ జాయింట్ని మీరు ఎలా వాడతారు, మీ శరీరం బరువు ఎలా ఉంది, ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ కారణాల మీద డిపెండెంట్ అయ్యి ఉంది. సో ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి 10 ఏళ్ళు రావచ్చు, కొంతమంది 15 ఏళ్ళు రావచ్చు, కొంతమంది 20 ఏళ్ళు రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ ఈ ఆపరేషన్ అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు లేట్ చేసుకొని వాళ్ళ జీవితకాలంలో ఒక ఆపరేషన్తో వాళ్ళకి సరిపోవాలి. అందుకోసం ఏంటంటే చేయించుకునే ఆపరేషన్ ఎప్పుడు తొందరపడి మాత్రం చేయించుకోకూడదు. ఎంతవరకు వీలైతే దేవుడిచ్చిన జాయింట్తో కాలక్షేపం చేయడం, ఎందుకంటే ఇక్కడతో పర్మనెంట్గా ఆపరేషన్ చేయించేసుకుంటే అక్కడతో కథ అయిపోతుందని అనుకోకూడదు, అది కొత్త కథ మొదలైనట్టు గుర్తించాలి.
0: తర్వాత డాక్టర్ గారు, ఇది బాగా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నదనే ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది డాక్టర్ గారు, నిజమేనా?
1: కరెక్టే, ఉన్న మిగతా ఆపరేషన్స్తో చూసుకుంటే చాలా మటుకు ఎస్, కానీ ఈ మధ్యనే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ధరలు తగ్గించడం వల్ల చాలా పేషెంట్లకి ఉపయోగంగా ఉంది. ఆల్మోస్ట్ జాయింట్ మీద 25 30 వేలు దాకా తగ్గింది. సో అది గవర్నమెంట్ చేసిన చాలా మంచి పని అది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కాస్ట్ అనేది ఆ 25 30 వేలు ఒక్కొక్క మునుకు దగ్గర పేషెంట్కి అది తగ్గినట్టే. సో 2 మునుకలు ఆపరేషన్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ఒక 50 వేలు తగ్గినట్టు. సో ముందుకంట చూసుకుంటే, ఒక సంవత్సరం కిందట చూసుకుంటే, ఇప్పటికీ చూసుకుంటే ఖచ్చితంగా 2 మునుకలు ఆపరేషన్ చేయించుకుంటే ఒక 50 వేల రూపాయలు అనేది పేషెంట్ తగ్గుతుంది. అది గవర్నమెంట్ వైపు నుంచి కూడా చాలా మంచి ఇది తీసుకొచ్చారు అది.
0: అయితే డాక్టర్ సోమేష్ గారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని ఆ మెటీరియల్ క్వాలిటీలో తేడాలు ఉంటాయని చెబుతుంటారు, కొన్ని ఫారెన్ ఉంటాయని చెప్పి, అవి బాగా డ్యూరబులిటీ ఎక్కువ అని చెప్పి, కొద్దిగా రేట్ ఎక్కువైనా కూడా ఎక్కువ కాలం మన్నుతుందని చెప్పి ఇలా వింటూ ఉన్నాను డాక్టర్ గారు.
1: ఇదేంటంటే సార్, ఇప్పుడు నేను ఇందట్లో నేను చెప్పినట్టే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు అలాగే చెప్తారు. ఇప్పుడు మనం ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, ఒక ఆర్ టైర్ ఉంటుంది, టైర్ అడ్వర్టైజ్మెంట్ 1,000,000 కిలోమీటర్లు తిరుగుతుంది అని చెప్పేసి కింద కండిషన్స్ అప్లై అని చెప్పి చిన్న నల్ల చుక్క పెడతాడు. అదే విధంగా ఏంటంటే ఈ జాయింట్స్ అన్నిటికి కూడాను వాటి ఎంత డ్యూరబిలిటీ అనేది అది అది ఉట్టి కంపెనీ పట్టి కాదు, పేషెంట్స్కి అదే చెప్తాం. కంపెనీ పట్టి వాళ్ళు ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా అని మీరు గుడ్డిగా నమ్మేయద్దండి. మీరు 120 కేజీలు మనిషి ఉండి రోజు మీరేమో మెట్లెక్కి దిగి ఎముక బలం లేకుండా ఉండి అవన్నీ ఉంటే ఎలా డ్యూరబిలిటీ ఉంటుంది? ఏ కంపెనీది వాడినా సరే 10 సంవత్సరాల తర్వాత ఆ జాయింట్ మళ్ళీ మార్చుకోవాల్సిందే. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ బట్టి ఆ పేషెంట్స్ అనవసరంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి అనవసరంగా వాళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అనేది అది తప్పది. పేషెంట్స్కి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి, దాని తర్వాత పేషెంట్స్ చాయిస్ వాళ్ళకి, వాళ్ళకి కావాలంటే ఆ కాస్ట్లీ దానికి వెళ్ళడం అంతే తప్ప. బట్ ఇవి అన్ని మాత్రం ఇవి గుర్తుపెట్టుకుని వాళ్ళు డిసిషన్స్ తీసుకోవాలి.
0: సరే డాక్టర్ గారు, ఇష్టపడి దీంతో ఏదో మంచి ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి ఇష్టపడి చేయించుకునేటువంటి వారు, ఈ ఆపరేషన్ చేయించుకోబోయే ముందు పేషెంట్ హెల్త్ కండిషన్ ఏమన్నా బాగుండాలి, బీపీ షుగర్లు హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇలాంటి పరిగణలోకి తీసుకోవాలనా?
1: చాలా ముఖ్యం అండి ఇది, అన్నిటికంటే ముఖ్యం. ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్లు వస్తూ ఉంటారు, మేము యాజ్ డాక్టర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసేవన్నీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చేస్తాం, చిన్న వయసులోనూ కావు. వాళ్ళకి రకరకాల హార్ట్ కంప్లైంట్లు, షుగర్లు, బీపీలు అన్నీ చాలా ఉంటాయి. సో వాటికి ఏంటంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి పేషెంట్ చేయించుకుందామని వచ్చినా సరే మేము వెంటనే చేయం, ఏదో ప్రాబ్లం వస్తుంది, వచ్చిన తర్వాత దానికి చూసుకోవాల్సిందంటే చూసుకుని, ఎందుకంటే ఇవేమి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కావండి, ఇవి ఏంటంటే ప్యూర్గా ప్లాన్డ్గా చేసుకోవచ్చు. పాపం పేషెంట్స్ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే తెలియక కొన్ని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి అంత ఒకసారి ఐడియా ఉండదు, వాళ్ళకి మేము రొటీన్గా చేసే టెస్ట్లో బయటపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు పేషెంట్స్ చేయమండి, చూడండమ్మా మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఈ మందులు వాడుకొని కొన్న బాగా తగ్గిన తర్వాత అప్పుడు రండి, అప్పుడు చేద్దాం ఈ ఆపరేషన్ అని పేషెంట్స్ ఒకసారి వెనక్కి పంపించేస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్స్ 2 మునుకులు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చెప్తాను, 2 ఒకసారి చేయకూడదు, ఒకసారి ఒకటి చేస్తాం, మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో అదేంటంటే కేస్ టు కేస్ అదేంటంటే అది వేరీ అవుతుంది అది. సో అలా చూసుకుని దాన్ని బట్టి మేము పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం.
0: ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది నడిచేటప్పుడు 2 కాళ్ళు వంకర పెట్టి నడుస్తారు, దుడ్డు కాళ్ళు, నడ్డి కాళ్ళు, వంకర కాళ్ళు ఇలా పేర్లతో పిలుస్తాము. సరే, మనం ఏంటంటే అలా దుడ్డు కాళ్ళు అదృష్టాన్ని సూచించటం లాగా చెప్పుకుంటారు, అది వేరే విషయం. ఇది ఏమైనా ఆ

0: కార్టిలేజ్, ఆ మృదులాస్థి కానీ మధ్య భాగం లేదా సైనోవైటిస్ అనేది ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. వాటిల్లో ఉండేటువంటి అపసవ్యం, వాటిల్లో ఉండే అబ్నార్మాలిటీ వలన ఈ మృదులాస్థి అనేటువంటిది అరిగిపోవడం వలన ఇలా వంకర తిరగడము, అది కూడా ఏమైనా ఈ ఆర్థరైటిస్కి ఒక చిహ్నంగా అనుకోవాలన్నా దాన్ని బాగు చేయొచ్చా?
1: అంటే ఒకటి ఏంటంటే, కొంతమందికి ఏ ఆర్థరైటిస్ లేకుండా కూడా జాయింట్ ఎంతో చక్కగా నార్మల్గా ఉండి కూడా కాళ్ళు మాత్రం ఇలాగా బెండే ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఏ ఆపరేషన్ అక్కర్లేదు, పేషెంట్తో చెప్పేస్తాం, చూడండి మీకు జాయింట్ ఎంతో చక్కగా ఉంది, ఉట్టి కాళ్ళు మీకు పుట్టుతోనే మీకేమో ఇలాంటివి ఉన్నది, దానికోసం అన్నది మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పేషెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇలాంటి ఆపరేషన్స్ అన్నవి చేసేది మీ నొప్పి కోసం. ముణుకులు నొప్పి ఉంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, ఓర్చుకోలేని నొప్పి ఉంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి. ఈ ఆపరేషన్ పొరపాటును కూడా మీరు కాళ్ళు ఏదో దుడ్డుకాలు వస్తే కాళ్ళు తిన్నంగా అవుతాయనో లేకపోతే మీ నడక మారిపోతుందనో మాత్రం పొరపాటున ఎప్పుడూ ఆపరేషన్కి అన్నది వెళ్ళకూడదు. ఈ ఆపరేషన్ చేసేది నొప్పి తగ్గించడానికి, మీరు ఓర్చుకునే నొప్పి ఉంటేనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, అంతే తప్ప కాళ్ళు తిన్నంగా చేసుకోవడానికి లేకపోతే నడక మార్చుకోవడానికి మాత్రం ఈ ఆపరేషన్స్ అన్నవి చేసుకోకూడదు. రెండో విషయం ఏంటంటే, ఈ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత జాయింట్ అరిగిపోవడం వల్ల కూడా కాళ్ళు కొంతమందికి బెండ్ అవుతాయి. అది ఎస్, అలాంటి పేషెంట్లకి ఆపరేషన్ చేస్తే కాళ్ళు కూడా స్ట్రైట్ అవుతుంది, ముణుకులో నొప్పి కూడా తగ్గుతుంది, రెండు విధాలుగానే వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
0: ఆపరేషన్ చేయించుకున్నాక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనా? అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా? మామూలు నడక నడవచ్చా? కొద్దిపాటి బరువులు మోయవచ్చా? మెట్లు ఎక్కొచ్చా? వ్యాయామం చేయవచ్చా?
1: మొదటి 6 వారాల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మొదటి 6 వారాల వరకు జనరల్గా వాళ్ళకి వాకర్ అని చెప్పిస్తాం, వాకర్తో పాటు నడవాలి. ఎక్కువసార్లు మెట్లు ఎక్కడం దిగడం కూడా అవన్నీ మంచిది కాదు, ఎందుకంటే లోపల కుట్లన్నీ అవి ఇంకా పచ్చిగా ఉంటాయి కాబట్టి. కానీ 6 వారాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏవైనా కొంచెం కాస్త మెట్లు ఎక్కాలని దిగాలన్నా సరే, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా సరే, ఏమీ పట్టుకోకుండా నడవచ్చు తిరగచ్చు కూడాను. కానీ వాళ్ళకి ఏంటంటే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడిచ్చిన మునుకు దేవుడిచ్చింది, మేము పెట్టిన మునుకు మేము పెట్టింది. సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండి మేము చెప్పిన జాగ్రత్తలు, శరీరం బరువు అయినా తగ్గగలితే కాస్త ఆహార నియమాలు కొంచెం పాటించి కాస్త శరీరం బరువు తగ్గడం, కింద కూర్చోడాలు ఇలాంటివన్నీ, చిన్న చిన్న స్టూల్స్ మీద కూర్చోడాలు ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం, మాట మాటికి మెట్లు ఎక్కడాలు దిగడాలు ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం, ఇవన్నీ జాగ్రత్తలు కొంచెం పాటిస్తుండి. మోకాళ్ళ ఎక్సర్సైజెస్ కొన్ని మేము చెప్తాం, ఆపరేషన్ అయిపోయిందని అక్కడితో ఎక్సర్సైజ్లు ఏం చేసుకోకలేదని అనుకోవద్దు. ఆ ఎక్సర్సైజ్లు అనేవి మేము చెప్పినట్టు ఆ విధంగా జీవితాంతం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు ఈ కీళ్ళు అనేది ఎక్కువ రోజుల పాటు బాగా పనిచేస్తాయి.
0: తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెస్ట్రన్ టాయిలెట్సే వాడాలని అంటారు డాక్టర్ గారు.
1: ఎస్, అది చాలా మటుకు అది నిజమేనండి. అది వెస్ట్రన్ టాయిలెట్స్ అంటే ఎప్పుడు ఎత్తు మీద ఉండాలి, కింద కూర్చుంటే అన్నది ఆ జాయింట్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ ఏంటంటే అది మళ్ళీ రెండో ఆపరేషన్కి మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది, అందుకోసం ఎప్పుడు ఎత్తులోనే కూర్చోవడం, ఈవెన్ టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్సే వాడమంటాం.
0: డాక్టర్ గారు, ఒకేసారి రెండు కాళ్ళకి చేయాలా, ఒకటి చేసిన కొన్ని రోజులకు చేయాలా?
1: ఇది చాలామందికి డౌట్ ఉంటుందండి. ఇది పేషెంట్ టు పేషెంట్ అనేది అది డాక్టర్ డిసైడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి పేషెంట్స్ ఏంటంటే వస్తారు, మాకు రెండు కాళ్ళు ఒకేసారి చేయించేసుకుంటాం అండి, మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, మా అబ్బాయి ఉండడానికి అవ్వదు, సెలవు లేదు అలాంటిది. అది చాలా తప్పు. డాక్టర్ ఏంటో ఒక్కొన్ని కేసుల్లో రెండు ఒకసారి చేయొచ్చు, అవి మా పుస్తకాల్లో కొన్ని కండిషన్స్ అన్నీ పారామీటర్స్ అన్నీ ఇచ్చి ఉన్నాయి. కొంతమందిలో రెండు ఒకసారి చేయకూడదు ఇవన్నీ, అవి మాత్రం చాలా స్ట్రిక్ట్గా పేషెంట్ టు పేషెంట్ అది వేరే ఉంది, దానికి ఫిక్స్డ్ రూల్ అంటూ ఏం లేదు, చేయకూడదు అంటూ ఏం లేదు, చేయొచ్చని కూడా లేదు. అది కేస్ టు కేస్ అది మేము సెలెక్ట్ చేస్తాం. దీంట్లో టెక్నికల్గా చాలా పారామీటర్స్ అన్నీ ఉంటాయి, దాన్ని బట్టి సూటబుల్ ఉన్న పేషెంట్కి అయితే మేము అడ్వైస్ చేస్తాం, సూటబుల్ కాని పేషెంట్ అయితే మేమే చెప్పేస్తాం, వద్దండి రెండు ఒకసారి చేయడానికి మీ బాడీ సూటబుల్ కాదు, అట్లీస్ట్ ఒక 6 వారాలు కానీ 8 వారాలు కానీ గ్యాప్ ఇచ్చి చేస్తామని చెప్పేసి చెప్పేస్తాం.
0: తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేస్తుంటారు కదా, యాక్సిడెంట్లో విరిగిపోయిందని కాకుండా కొంచెం పెద్దవాళ్లలో ఈ మోకాళ్ళ నొప్పికి కారణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కారణాల వల్లనే ఈ హిప్ జాయింట్ అనేటువంటిది కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటే చేయొచ్చా డాక్టర్ గారు?
1: ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ కీల్ మార్పిడి ఆపరేషన్ అయినా సరే అది తుంటిదావనివ్వండి మునుకుదావనివ్వండి, బేసిక్ పేషెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నొప్పి ఎంత ఎక్కువ ఉంది, దాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవాలన్నది యాక్చువల్ చేసుకోవాలన్నది డాక్టర్ నిర్ణయించడం కాదు, పేషెంట్ నిర్ణయించుకోవాలి. అది పేషెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎంతవరకు వీలైతే దేవుడిచ్చిన జాయింట్తోనే నడవడానికి జీవితకాలం గడపడానికి ప్రయత్నించాలి. తుంటికి దగ్గర అయితే మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం, అది దానివల్ల ఏంటంటే బోన్ సాఫ్ట్ అయిపోయి వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చి నొప్పి వచ్చేస్తుంది. చాలా చిన్న వయసులో కూడా ఎంతోమంది పేషెంట్స్కి వస్తూ ఉంటుంది, వాళ్ళకి అదే చెప్తాం, కొన్ని జాగ్రత్తలు చెప్పి ఎన్నాళ్ళు మీరు మేనేజ్ చేయగలితే అలాగా చేసుకోండి, ఏ రోజు ఇంకా మీ వల్ల కాదు అన్నప్పుడు, ఏ కీల్ మార్పిడి ఆపరేషన్ తుంటేనా మునికైనా సరే ఏదో చిన్నపిసర్ నొప్పి ఉందని చెప్పేసి ఎప్పుడూ వెళ్ళిపోకూడదు ఆపరేషన్కి. జాగ్రత్తలు డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండి ఎంతవరకు వీలైతే కాలక్షేపం

0: పని చేయడం. ఇంకా నొప్పి ఊడ్చుకోలేనంటే అప్పుడు చేయించుకోండి.
1: డాక్టర్ ఎముకల బలానికి ఏమన్నా చెప్పండి, ఆహారం విషయంలో చెబుతారా లేకపోతే ఏమైనా మందులు మాకులు మింగాలనా?
0: మందుల కంటే ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సూర్యరశ్మి నుంచి దూరం పారిపోతున్నామండి. సూర్యరశ్మిలో అసలు మన ఎముకలకి గట్టిదనానికి సీక్రెట్ అంతా ఉంది. ఆ యూవీ రేడియేషన్ అనేది మన ఒంటి మీద పడితే విటమిన్ డి వస్తే దాంతో ఎముకల్లో బోల్ బలం వస్తుంది. రోజుకి 2 గ్లాసులు పాలు తాగితే చాలండి. అండ్ కొన్ని చెడలవాట్లు స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి దూరంగా పెట్టుకొని ఇలాంటి అలవాట్లు ఉంటే చాలండి. మన ఏ మందులు అక్కర్లేదండి, న్యాచురల్ వేలో దేవుడు మనకి ఇచ్చాడు. మనమేమో అక్కడ సూర్యరశ్మి నుంచి పారిపోతున్నాం, ఏసీ రూముల్లోకి దూరిపోతున్నాం, ఇక్కడ పాలు తాగడాలంటేనేమో అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది. దానివల్ల మాకు ఇంకా ఆర్థోపెడిక్ సర్జన్కి మాకు పేషెంట్లు దగ్గర అవుతున్నారు మాకు.
1: చాలా ధన్యవాదాలు డాక్టర్ సోమేష్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు కార్మిక గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ప్రజారాజ్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట చిత్రం ముక్కుపుడక.

ముక్కు పుడక చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట అది. మైథిలి నా ప్రేయసి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్కు కూడా శంకుస్థాపన చేస్తారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేట్ సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమ అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని, ప్రజల దగ్గరకే సుపరిపాలన వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండుగా చేయాలి, అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏదో భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో, ప్రజల దగ్గరికే ముస్సు పరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రేణుకుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్, అలాగే సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికి అనుభవించే విధంగా ఉండేదిగా ఈ కార్యక్రమం చేస్తాం.
0: విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంజూరైన 6,40,000 రూపాయల CMRF చెక్కులను లబ్దిదారులకు

0: కు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో బీసీలకు 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్ 51,000 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ విద్యార్థుల నీట్, ఐఐటి శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరిస్తూ,
1: నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02%, ఇంటర్ లో 94% బీసీ బిడ్డలు రిజల్ట్స్ సాధించారు. అదే విధంగా బీసీ బిడ్డలకు నీట్, ఐఐటి శిక్షణ కోసం మరి 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా గత ఏడాదిలో ఐఐటిలోనూ 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది 275 మంది ఎంపికయ్యారు. గురుకుల పాఠశాల స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందజేయబోతున్నాం.
0: ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లామని చెప్పారు. గడిచిన రెండేళ్లలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్ను 2-3% వరకు పెంచామని రామప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
2: శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 15 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి, దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా.
0: దేశ సమగ్రత కోసం అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా తన ప్రాణాలను బలిదానం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో జమ్మూ కాశ్మీర్ను పూర్తి స్థాయి విలీనం కోసం ముఖర్జీ చేసిన పోరాటం చారిత్రకమైనదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు ఏమైనా సందేహాలు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రగతిపై ఆమె నిన్న సంబంధిత అధికారుల సిబ్బందితో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటికల్లా జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ, మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ కనీసం 20% పూర్తి చేయాలని చెప్పారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జూలై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. జూలై చివరి వారంలో నిర్వహించే లాటరీ విధానం ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని

0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలియో నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని, కార్యక్రమం విజయవంతం కావడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మేరా జూతా హై జపానీ, ఏ పటలు ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల

0: వలన కలిగే అనర్థాలు. దీని గురించి శ్రీమతి తోట పద్మావతి గారు అందించే వివరాలు వినండి.
1: ప్రకృతి అనేది మానవ జీవనానికి ఆదిమూలం. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమన్వయంతోనే జీవం ఉనికిలోకి వచ్చింది. మానవుడు తన మేధస్సు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో అనేక విజయాలు సాధించినప్పటికీ ప్రకృతిపై అతని అధిక ఆధిపత్యం పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. గత శతాబ్దంలో జరిగిన పారిశ్రామిక విప్లవం, భారీ స్థాయిలో అటవీ నిర్మూలనం, ఖనిజ వనరుల అనియంత్రిత వినియోగం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం, ప్లాస్టిక్ కాలుష్యం, రసాయనిక వ్యవసాయం వంటి కారణాల వల్ల ప్రకృతి చక్రంలో అసమతుల్యత ఏర్పడింది. ఈ అసమతుల్యత పర్యవసానంగా వరదలు, కరువులు, తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, భూస్థలాలు, ఉష్ణతరంగాలు, చలితరంగాలు వంటి విపత్తులు అధికమవుతున్నాయి. సహజ విపత్తులు ప్రకృతి చక్రంలో భాగమైనప్పటికీ మానవ చర్యల వల్ల అవి మరింత తీవ్రమవుతూ మానవ సమాజంపై అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. పర్యావరణ విపత్తులు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ సమస్యను సమగ్ర దృక్కోణంతో అధ్యయనం చేయడం అత్యంత అవసరం. బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఫాసిల్ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు గాలిలోకి విడుదలవుతున్నాయి. ఈ వాయువులు భూమి నుండి వెలువడే వేడిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా భూమి మరింత వేగంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుదల వలన వర్షపాత విధానం మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు ఏర్పడుతోంది. వరదలు, తుఫాన్లు, ఎండలు ఎక్కువగా అవుతున్నాయి. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పంటల దిగుబడి తగ్గుతోంది. రైతులు నష్టపోతున్నారు. తాగునీటి కొరత పెరుగుతోంది. అడవుల నాశనం కూడా పర్యావరణ మార్పులకు ప్రధాన కారణం. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అడవులు తగ్గిపోవడం వల్ల వర్షపాతం తగ్గుతుంది. నేల ఆరిపోతుంది. వన్యప్రాణులు తమ నివాసాలను కోల్పోతాయి. అనేక జాతులు అంతరించిపోతున్నాయి. కాలుష్యం మరో ముఖ్యమైన సమస్య. గాలి కాలుష్యం, వాహనాల పొగ పరిశ్రమల ఉద్గారాల వల్ల పెరుగుతోంది. నీటి కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్, మురుగునీరు, నదులు, సరస్సులలో కలవడం ఏర్పడుతోంది. భూకాలుష్యం రసాయనాల ఎరువుల అధిక వినియోగం వల్ల పెరుగుతుంది. ఈ కాలుష్యాలన్నీ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. హిమనదులు కరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రభావం హిమాలయాలలో మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న హిమనదులు వేగంగా కరుగుతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదముంది. సముద్ర జీవ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. ఓజోన్ పొర దెబ్బతినడం కూడా ఒక ముఖ్యమైన సమస్య. క్లోరోఫోరోకార్బన్లు వంటి రసాయనాలు ఓజోన్ పొరను క్షీణింపచేస్తున్నాయి. ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికర అల్ట్రావైలెట్ కిరణాలను అడ్డుకుంటుంది. అది దెబ్బతింటే మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల భూమి, నీరు, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ పూర్తిగా కరిగిపోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. సముద్రాలలో ప్లాస్టిక్ చేరడం వల్ల సముద్ర జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ విధంగా పర్యావరణంలో జరుగుతున్న మార్పులు మానవ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి అవసరమే అయినా అది ప్రకృతి నాశనానికి దారితీయకూడదు. ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా చెట్లను నాటాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలి. నీటిని ఆదా చేయాలి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలి. ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని అందించగలం. ప్రకృతిని కాపాడడం మన అందరి కర్తవ్యం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ మార్పులు కేవలం ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదు. ఇది సమస్త మానవ జాతి ఎదుర్కొంటున్న సంక్షోభం. ఒక ప్రాంతంలో జరిగే కాలుష్యం లేదా అడవుల నాశనం మరొక ప్రాంతంపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే

భూమి ఒక సమగ్ర జీవ వ్యవస్థలా పనిచేస్తుంది. జనాభా పెరుగుదల పర్యావరణ మార్పులకు ఒక ముఖ్య కారణం. జనాభా పెరిగే కొద్దీ నివాస స్థలాల అవసరం పెరుగుతుంది, ఆహార అవసరం పెరుగుతుంది, వనరుల వినియోగం అధికమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి ప్రకృతి వనరులను అతిగా వినియోగించడం జరుగుతుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. గ్రామాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీనివల్ల పట్టణాలు విస్తరిస్తున్నాయి. పచ్చని ప్రదేశాలు కాంక్రీట్ భవనాలుగా మారుతున్నాయి. రహదారులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి. దీనివల్ల గాలి కాలుష్యం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పట్టణాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని అర్బన్ హీట్ ఐస్లాండ్ ఎఫెక్ట్ అని అంటారు. పారిశ్రామికీకరణ కూడా ఒక ప్రధాన కారణం. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలు అనేక రకాల వాయువులను విడుదల చేస్తాయి. వీటిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు ఉంటాయి. ఇవి గాలి కాలుష్యాన్ని పెంచడమే కాకుండా ఆమ్లవర్షాలకు కారణమవుతాయి. ఆమ్లవర్షాలు పంటలను, అడవులను, నీటి వనరులను దెబ్బతీస్తాయి. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు అధిక వినియోగం నేల సారాన్ని దెబ్బతీస్తోంది. ఇది భూగర్భ జలాల్లో కలిసిపోతాయి. తాగునీరు కలుషితమవుతుంది. పంటలలో రసాయన అవశేషాలు ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేలలో సహజ సూక్ష్మజీవులు నశిస్తాయి. దీనివల్ల నేల సారవంతత తగ్గిపోతుంది. అడవుల నాశనం వల్ల మట్టి కరుగు సమస్య పెరుగుతోంది. చెట్లు నేలను బలంగా పట్టుకొని ఉంచుతాయి, కానీ చెట్లు లేకపోతే వర్షాలు పడినప్పుడు నేల కొట్టుకుపోతుంది. దీనివల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది. నదుల్లో మట్టి కరుగు పేరుకుపోతుంది. జలాశయాలు నిండిపోతాయి. వరదల ప్రమాదాలు పెరుగుతుంది. సముద్ర కాలుష్యం కూడా ఒక తీవ్రమైన సమస్య. పరిశ్రమల వ్యర్థాలు, ఆయిల్ స్పిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో చేరుతున్నాయి. ఇది సముద్ర జీవులను ప్రమాదంలో పడేస్తున్నాయి. చేపల సంఖ్య తగ్గుతోంది. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. సముద్ర జీవ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఆరోగ్య రంగంపై కూడా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రత వల్ల హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. నీటి కాలుష్యం జలజనిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. కొత్త రకాల వైరస్లు మరియు వ్యాధులు కూడా వాతావరణ మార్పులతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వన్యప్రాణులు కూడా ఈ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వారి సహజ నివాసాలు నాశనమవుతున్నాయి. ఆహార శృంఖలాల్లో మార్పులు వస్తున్నాయి. కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతే ప్రకృతి సమతుల్యత క్షీణిస్తుంది. భూగర్భ జలాలు అధిక వినియోగం కూడా ఒక ప్రధాన సమస్య. సాగునీటి అవసరాలు, పరిశ్రమల అవసరాలు, గృహ అవసరాలు మొదలగునవన్నీ కలిపి భూగర్భ జలాలను వేగంగా తగ్గిస్తున్నాయి. వర్షపాతం తగ్గిపోవడం వల్ల ఈ జలాలు తిరిగి నింపబడడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో సహజ విపత్తులు పెరుగుతున్నాయి. తుఫాన్లు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు తీవ్రమవుతున్నాయి. ఇవి వాతావరణ మార్పులతో సంబంధం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విపత్తుల వల్ల ఆస్తి నష్టం మాత్రమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలి. పర్యావరణ ఒప్పందాలు అమలు చేసే దిశగా అన్ని దేశాలు ప్రయత్నించాలి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించాలి. పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించాలి. చెట్లను విస్తృతంగా నాటాలి. ప్రతి వ్యక్తి తను రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలి. నీటిని ఆదా చేయాలి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి. ప్రజా రవాణాను ఉపయోగించాలి. తడి పొడి చెత్తలను వేరువేరు చేసి స్వచ్ఛత దిశగా పయనించాలి. పర్యావరణ విపత్తుల స్వభావము మరియు విస్తృతిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ విపత్తులు సహజ సిద్ధమైనవైనా, మానవ సృష్టమైనవైనా సరే ఉండవచ్చు. సహజ విపత్తులతో వరదలు, కరువులు, తుఫానులు, సునామీలు, భూకంపాలు ముఖ్యమైనవి. ఇవి భూమి అంతర్గత మరియు బాహ్య ప్రక్రియల ఫలితాలు. అయితే

వాతావరణ మార్పు కారణంగా ఈ విపత్తుల తీవ్రత తరచుగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. మరోవైపు, మానవ సృష్టి విపత్తులలో పారిశ్రామిక ప్రమాదాలు, రసాయన లీకేజీలు, అణు ప్రమాదాలు, అటవీ నిర్మూలనము, గాలి మరియు నీటి కాలుష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగా మానవ చర్యల ఫలితాలు. ఈ రెండు రకాల విపత్తులు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. మానవ చర్యల వల్ల సహజ విపత్తుల ప్రభావం మరింత తీవ్రమవుతుంది. ఉదాహరణకు, అటవీ నిర్మూలనం కారణంగా వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. నగరీకరణ వల్ల నేల నీటిని గ్రహించే సామర్థ్యం తగ్గి వరదలు పెరుగుతున్నాయి. ఈ విధంగా పర్యావరణ విపత్తుల స్వభావం సంక్లిష్టమైనది మరియు బహుముఖమైనది. ప్రాణ నష్టం మరియు మానవుని యొక్క అధికమైనటువంటి బాధలను గురించి తెలుసుకుందాం. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రాణ నష్టం. ఒక్కోసారి వేలాది మంది ఒకే ఘటనలో ప్రాణాలు కోల్పోతారు. అయితే ప్రాణ నష్టం మాత్రమే కాదు, ప్రాణాలతో బయటపడిన వారికి ఎదురయ్యే మానసిక శారీరక బాధలు కూడా తీవ్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను కోల్పోవడం, ఇల్లు ధ్వంసమవడం, జీవనాధారం కోల్పోవడం వల్ల ప్రజలు తీవ్ర నిరాశతో పడతారు. శరణార్థి శిబిరాల్లో అనారోగ్యకర పరిస్థితుల్లో నివసించాల్సి వస్తుంది. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్య ఆగిపోతుంది, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విధంగా పర్యావరణ విపత్తులు మానవ జీవనాన్ని అన్ని కోణాల్లో ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ విపత్తులు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన స్థాయిలో దెబ్బతీస్తాయి. పరిశ్రమలు నిలిచిపోవడం, మౌలిక వసతులు ధ్వంసమవడం, రవాణా వ్యవస్థలు అంతరాయం కలగడం, విద్యుత్ సరఫరాలు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రభుత్వం పునరావాసం పునర్నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయి, విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి, పేద దేశాలు అప్పుల బారిన పడతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి, మధ్యతరగతి పేదవర్గాలు మరింత దెబ్బతింటాయి. ఈ విధంగా పర్యావరణ విపత్తులు ఆర్థిక నిర్మాణాన్ని కుదేలు చేస్తాయి. వ్యవసాయం మరియు ఆహార భద్రతపై కూడా ఈ వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. వ్యవసాయం ప్రకృతి ఆధారిత రంగం కావడంతో పర్యావరణ మార్పుల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది. కరువు కారణంగా నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతాయి. వరదల వల్ల పంటలు మునిగిపోతాయి. మట్టి సారం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో దిగుబడులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటల పెరుగుదలకు ప్రభావితమవుతాయి. పశుసంవర్ధక రంగం కూడా దెబ్బతింటుంది. ఆహార ఉత్పత్తి తగ్గడం వల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ధరలు పెరగడం వల్ల పేదవర్గాలు పోషకాహార లోపంతో బాధపడతాయి. రైతులు అప్పుల బాధలో చిక్కుకుని మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేస్తాయి. ఆరోగ్యము మరియు మానసిక ప్రభావంపై ఈ పర్యావరణం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. పర్యావరణ విపత్తుల తర్వాత ఆరోగ్య సమస్యలు విస్తృతంగా కనిపిస్తాయి. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. నిల్వ నీటి వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతాయి. భయం, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఎక్కువ కాలం కొనసాగుతాయి. పిల్లల చదువులో వెనుకబడతారు. వృద్ధులు మరియు మహిళలు ప్రత్యేకంగా ఇబ్బందులు పడతారు. ఆరోగ్య సేవలు దెబ్బతినడం వల్ల చికిత్స అందుబాటులో ఉండదు. దీర్ఘకాలంలో ఇది సమాజ ఆరోగ్య స్థాయిని తగ్గిస్తుంది. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతపై ఉన్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అరణ్యాల నాశనం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా అనేక వృక్ష జంతు జాతులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోవడం వల్ల ఆహార అలవాట్లు దెబ్బతింటాయి. ఒక జాతి అంతరించిపోతే దానిపై ఆధారపడి ఉన్న ఇతర జాతులు కూడా ప్రమాదంలో పడతాయి. ఇది పర్యావరణ సమతుల్యత

0: సంతానోత్పత్తిను భంగం చేస్తుంది. ఉదాహరణకు తేనెటీగల సంఖ్య తగ్గిపోతే పరాగ సంపర్కం తగ్గి పంటల దిగుబడిపై దాని యొక్క ప్రభావం చూపుతుంది. సముద్ర జీవులు ప్లాస్టిక్ కాలుష్యంతో నశిస్తున్నాయి. ఈ విధంగా జీవ వైవిధ్యం నష్టం భవిష్యత్తులో మరింత పర్యావరణ సంక్షోభాలకు దారితీస్తుంది. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుని బాధ్యత. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్ తరాలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి మనకు అనేక వనరులను వరాలుగా ఇచ్చింది, మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతిని దోచుకోవడం కాదు, సంరక్షించడం నేర్చుకోవాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడితేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. పర్యావరణ మార్పులు క్రమంగా మన దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సమయానికి వచ్చే ఋతువులు ఇప్పుడు సమయానుకూలంగా లేవు. వేసవికాలం ఎక్కువ కాలం కొనసాగుతోంది. చలికాలం తీవ్రత కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా పెరుగుతోంది. ఈ రకమైన మార్పులు వ్యవసాయ చక్రాన్ని దెబ్బతీస్తున్నాయి. రైతులు ఏ పంట ఎప్పుడు విత్తాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. పర్యావరణం అనేది మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుండి మనం తీసుకున్న అప్పు. ఆ అప్పును తీర్చాలంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, గౌరవించాలి. వృక్షో రక్షతి రక్షితః అని మనం అనుకుంటూ మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. నేడే మేల్కొని పర్యావరణాహితమైనటువంటి జీవనశైలిని మనందరము కూడా అవలంబించాలి అని మనం పూర్తిగా నేర్చుకోవడం ద్వారా తెలుస్తుంది.
1: పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల కలిగే అనర్థాలు శ్రీమతి తోట పద్మావతి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు స్ట్రాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించిన విశేషాలు వింటారు. కొబ్బరి బోండం తాగాలన్నా, మజ్జిగ ప్యాకెట్ల నుండి మజ్జిగ తాగాలన్నా, కూల్ డ్రింక్ తాగాలన్నా, చివరకు పళ్ల రసాలు తాగాలన్నా కూడా స్ట్రా ఉండాల్సిందే. ఇలా వాడి పారేసిన స్ట్రాల సంఖ్య ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే అవి అక్షరాల 100 కోట్లు. నమ్మశక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం. కేవలం క్షణకాలం మాత్రమే సిప్ చేసి పారేసేటటువంటి ఈ స్ట్రాలు భూమిలో కలవాలంటే ఖచ్చితంగా 200 సంవత్సరాలు పడుతుంది. అసలు పాలీప్రొపిలీన్తో తయారయ్యే ఈ స్ట్రాలు, అవి చేసేటటువంటి చేటు గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఎవ్వరు చెప్పినా దాని గురించి అంతగా పట్టించుకోరు. కానీ ఒక్క అమెరికాలో చూస్తే రోజుకి 50 కోట్ల స్ట్రాలు వాడుతున్నారట. వీటిని వరుసగా కనుక పేరిస్తే భూమి చుట్టుకొలతకి 2.5 రెట్లు ఎక్కువ. వీటి బరువు దాదాపు 1000 కార్లతో సమానం అని కూడా తేలింది. ఒక్క అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రపంచవ్యాప్తంగా వాడేటటువంటి స్ట్రాల గురించి ఆలోచించుకోవలసిందే. మనం వాడి పారేసిన ఈ స్ట్రాలు భూమిలో కలవాలంటే ఖచ్చితంగా 200 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడో కలిసినప్పటికీ కూడా అందులోని హానికర రసాయనాలు నేలలో కలిసిపోయి అవి మనం తాగే నీళ్లు, పండే పంటల ద్వారా ఆహారంలో కలిసిపోయి పరోక్షంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్ట్రాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. దీనివల్ల 42% సముద్ర పక్షులు, 22% సముద్ర జీవాలు వీటి బారిన పడి మరణిస్తున్నాయి. పైగా ఎంత మంచి ప్లాస్టిక్తో తయారైనప్పటికీ కూడా వేడి పదార్థాల్లాంటివి వాటితో కనుక తాగినట్లయితే అవి చర్య పొంది హానికర పదార్థాలు శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను కలిగిస్తున్నాయి. చాలా వరకు స్ట్రాలు తక్కువ రకం ప్లాస్టిక్తోనే తయారవుతాయి. పాలీప్రొపిలీన్తో తయారే ఈ స్ట్రాలు భూమిలో కలవవు సరికదా, రీసైక్లింగ్ చేయడం కూడా చాలా కష్టమే. రీసైక్లింగ్ చేస్తే గాల్లోకి కలుషిత పదార్థాలు విడుదలవుతాయి. ఈ గాలిని మనం పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఈ స్ట్రాలను ఇలాగే మనం వాడినట్లయితే భవిష్యత్తులో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందనే చెప్పాలి. అందుకే పర్యావరణానికి హాని కలిగించని స్ట్రాలను ఎంచుకోవడం చాలా మంచిది. ఇలాంటి స్ట్రాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి చాలా చోట్ల కూడా వస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాగితంతో చేసిన స్ట్రాలు. ఒకసారి వాడి పారేసేందుకు ఈ కాగితంతో చేసిన స్ట్రాలను ఉపయోగించుకోవచ్చు. రెస్టారెంట్లు, హాస్పిటల్స్, ఇతరత్ర కొన్ని కంపెనీలు క్రమంగా వీటిని సరఫరా చేస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో భూమిలో కలిసిపోతాయి. ఇవి రకరకాల రంగుల్లోనూ డిజైన్లలోనూ దొరుకుతున్నాయి. ఇక మరొకటి గాజుతో చేసిన స్ట్రాలు. వీటిని వాడటం వల్ల ఎలాంటి టాక్సిన్లు ఆహారంలో కలవవు. పైగా చూడ్డానికి కూడా ఈ స్ట్రాలు చాలా బాగుంటాయి. వెదురు స్ట్రాలు. వెదురుతోనూ రకరకాల సైజుల్లో స్ట్రాలు తయారు చేస్తున్నారు. రీసైక్లింగ్ ద్వారా వీటిని మరో రూపంలోనూ వాడుకోవచ్చు. వీటిని పారేసినా ఇవి భూమిలోకి కలిసిపోతాయి. కాబట్టి ఎటువంటి సమస్య ఈ స్ట్రాల వల్ల ఉండదు. పైగా వీటికి ఎటువంటి రంగులు కూడా వాడరు. ఇలాగే లోహంతో చేసిన స్ట్రాలు, సిలికాన్తో చేసిన స్ట్రాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్లాస్టిక్ స్ట్రాలను దూరంగా ఉంచి పర్యావరణ హితమైన స్ట్రాలను వాడటం అందరూ అలవాటు చేసుకుంటే మంచిది. మీరింతవరకు స్ట్రాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించిన విశేషాలు విన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. శ్రోతలు గమనించగలరు.

ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమంలో మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248882 0866248882 నంబర్కి మరి సమాధానాలను మెసేజ్ చేయండి. మరైతే కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న అడగబోతున్న ప్రశ్న ఏమంటే, ఇది కథ రచయిత ఎవరన్నమాట, మరి ఏ కథ అంటే గాలివాన. గాలివాన కథ రచయిత ఎవరు? ఇదండి మొదటి ప్రశ్న, విన్నారు కదా. మరి యువలయ కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, గాలివాన కథ రచయిత ఎవరు? మరి సమాధానం పంపించండి 0866248882 ఈ నంబర్కి. ఈలోగా పాట విందాం, భాగ్యలక్ష్మి చిత్రం నుంచి పి సుశీల గానం.

ఓకే అండి, మరి భాగ్యరేఖ చిత్రం నుంచి పాట విన్నారు కదా, మరి సమాధానాలను చూద్దాం అడిగిన ప్రశ్నకు. మరి అంతకంటే ముందు అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ్య. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, గాలివాన కథారచయిత ఎవరు అని అడిగాను. దీనికి సమాధానం, మొట్టమొదటి సమాధానం కరెక్ట్ ఆన్సర్ని పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత అనంతపురం 3వ రోడ్డు నుండి మెకానిక్ వెంకటాచలపతి, టైలర్ రమేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. తర్వాత గోలి సుధాకర్ నెల్లూరు వెంగళరావు నగర్ నుంచి పంపించారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించింది వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరంటే హైదరాబాద్ నుంచి పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరామ్ తనూజ, శ్రీవత్స హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. ఆ తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు. ఇంకా ఎవరు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, ఇంకా వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారు. ఇంకా తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్లు. తర్వాత ఉరవకొండ నుండి ఈశ్వరయ్య. తర్వాత లత ఫ్రమ్ ఉయ్యూరు, ఓకే అండి మీరు రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత మహేంద్ర తెనాలి నుంచి, ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల్ నుంచి మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. తర్వాత బత్తిని రవికుమార్, వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మిగారు, నరేంద్రారెడ్డి, ఇంకా మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, సాల్మన్ రాజు. తర్వాత వీరు దేవరాజు గట్టు నుంచి, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత మహమ్మద్ ఇనైతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి. ఆ తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి.

జిల్లా నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, ఏలూరి దివ్య అండి, పట్టాభిపురం గుంటూరు నుంచి పంపించారు. ఏలూరి దివ్య అనుకుంటా మీరు. ఓకేనా, పట్టాభిపురం గుంటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు వలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు. ఓకే అండి, తర్వాత రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. ఆ తర్వాత డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి పంపించారు. ఓకే అండి, మీది రైట్ ఆన్సర్. ఆ తర్వాత కుంచి రామమూర్తి, కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు రాము, భూపాల్, భారతి, మార్కాపురం నుంచి పంపించారు. ఆ తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. మంగళగిరి నుంచి ఆదిశేష్ గారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత దంపూరు బలరామ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఎనమడుగు నుంచి తుమ్మా పద్మావతి, వీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, గాలివాన కథ రచయిత ఎవరు, విన్నారు కదా ప్రశ్న. తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు. ఓకే అండి, మీరు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత వేటపాలెం దగ్గర రామానగర్, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ పంపించారు రైట్ ఆన్సర్ని. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత హ్యాపీ హోమ్ కాలనీ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దైద, త్రివేణి, చిన్మయి, ప్రీతం. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎం రామ్మోహన్ రావు గారు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. అనంతపూర్ సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు గారు. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ ఇదండి. మరి మరొక మెసేజ్ ఉంది, ఎవరు చూద్దాం. గోలి సుధాకర్, నెల్లూరు వెంగళరావు నగర్ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇంకా రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఓకే, మరి అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించారు. మరి పంపించిన వారందరివి పేర్లు చదివి వినిపించాను. ఇంకొక లాస్ట్ మెసేజ్ పంపించారు ఎవరంటే భోగనాథుని వెంకటేశ్వరరావు. చేతన్ దివిజ్ మార్టూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా గుండుగోలను నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా అయిపోయిందంటే పంపిస్తున్నారు. ఓకే, తనూజ, నజ్మల్ హిందూపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, మరి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం గాలివాన కథ రచయిత ఎవరు అని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పాలగుమ్మి పద్మరాజు గారు. అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. మరైతే ఈ

కథ నేపథ్యం ఏంటంటే, తుఫాను నేపథ్యంలో ఒక ధనికుడు మరియు అనాథ స్త్రీల మధ్య జరిగిన మానవీయ సంఘర్షణను, అహంకారంపై మానవత్వం గెలుపును ఈ కథ అద్భుతంగా చిత్రీకరిస్తుంది. నిజ జీవిత అనుభవంతో పుట్టిన ఈ కథ సమాజంలోని అంతస్తుల కన్నా మానవ సంబంధాలే ముఖ్యమని తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా? మరి అయితే 1952 సంవత్సరంలో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రపంచ కథానికల పోటీలో పద్మరాజు గారి గాలివాన కథకు 2వ బహుమతి లభించిందట. ఈ అంతర్జాతీయ పోటీలో భారతదేశం నుండి ఎంపికైన ఏకైక తెలుగు కథ ఇది. దీని ద్వారా తెలుగు కథా సాహిత్య కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఈయనకు దక్కింది. ఓకేనా? మరి మొదటి ప్రశ్న విన్నారు కదా, 2వ ప్రశ్నలోకి వెళ్దాం. 2వ ప్రశ్న ఏంటంటే, ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా ప్రస్తుతం, అయితే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు పేరు ఏమిటి? ప్రశ్న విన్నారు కదా మరొకసారి, ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు పేరు ఏమిటి? మరి అవార్డుని ఏమంటారో చెప్పండి. ఈలోగా మరొక పాట విందాం.

ఓకే అండి, RX 100 చిత్రం నుంచి పాట విన్నారు. మరైతే అడిగిన రెండవ ప్రశ్న, ఫీఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు పేరు ఏమిటి అని అడిగాను. ప్రశ్నకు సమాధానం పంపించారు, చూద్దాం మరి ఎవరు పంపించారంటే. కరెక్ట్ ఆన్సర్ని పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ఎవరు, వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం 3వ రోడ్డు నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్, మీరిద్దరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఆ తర్వాత పెడన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపిండపాళ్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికాసిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు లతా, సుహాస్, హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఏకలవ్య రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు పంపించారు రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ని, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. ఇంకా అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారు. తర్వాత రైట్ ఆన్సర్ అండి. తర్వాత హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, ఇంకా ఆ తర్వాత మంగళగిరిని ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి గారు వీరందరూ కూడా ఆన్సర్ని పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత దైద భీక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్.

ఆ తర్వాత ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. తర్వాత ఇప్పుడు చదవబోయేది రాంగ్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి గారు కుంచివాన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత గుండుగొలను తటవర్తి శ్రీరామచంద్రగుప్త వాసవి నాగేంద్రమణి ఆశ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు మార్తి టౌన్షిప్ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. ఆ తర్వాత దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఎనమడుగు నుంచి తుమ్మ పద్మావతి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం రామమోహన్రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత సులోచన కరీంనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ పావని చిరంజీవి శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. తర్వాత మహేంద్ర తెనాలి నుంచి, తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత వలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా జవాబు. ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు మీరు ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు. ఓకే. తర్వాత అనంతపూర్ సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు రఘుబీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత ఆన్సర్ మీది. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఓకే. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం. పాపిన్నిపాళ్యం నుంచి సూర్యనారాయణ గారు. ఓకే అండి రైట్ ఆన్సర్. ఇదే మనకి సమయం కూడా అయిపోవస్తుంది కదా. మరైతే ఫీఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు పేరు ఏమిటి అని అడిగాను. దీనికి సరైన సమాధానం వచ్చి గోల్డెన్ బాల్ అన్నారు కొంతమంది. కాదండి, మరొక మెసేజ్ వచ్చింది చూసి ఆన్సర్ చెప్పుకుందాం. ఓకే. ఎవరు ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, మీరు ఆల్రెడీ పంపించారు కదా. ఓకేనా. మరి సరైన సమాధానం వచ్చి గోల్డెన్ బూట్ అవార్డు అనమాట. ఓకే. ఫీఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు పేరు గోల్డెన్ బూట్ అవార్డు. ఓకే ఇదండి మరి ఈరోజు ఇవ్వలయ్య. సరైన సమాధానం తెలుసుకున్నారు కదా. సరే మరి ఇంకొక రెండు మెసేజెస్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. తర్వాత ఓకే. తర్వాత గోలి సుధాకర్ నెల్లూరు వెంకటరావు నగర్ నుంచి మీరు ఆన్సర్. ఓకే అండి రైట్ ఆన్సర్. ఇదండి ఇవాళ ఇవలయ్య. తిరిగి మరి రేపటి ఇవలయ్య కార్యక్రమంలో కలుసుకుందామా. మరి అడిగిన రెండు ప్రశ్నలు కూడా గాలివాన కథ రచయిత ఎవరు అని అడిగాను మొదటిది. రెండవది ఫీఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు పేరేమిటి అని అడిగాను. ఓకేనా. ఆన్సర్స్ తెలుసుకున్నారు కదా. మరి ఇది ఇవాళ ఇవలయ్య. తిరిగి రేపటి ఇవలయ్య కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: శూద్రకుడి యొక్క మృచ్ఛకటికంలో కథాంశంలో వసంతసేన ఇవ్వమన్నటువంటి కంకణాన్ని ఆ మదనిక ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి తర్వాత అంశాన్ని వివరిస్తాను. తెలుసుకుంటావా?
1: అవశ్యమార్య.
2: ఇక మాథురుడు కంకణాన్ని తీసుకున్న తర్వాత, అరే భణిష్యామితు తం కులపుత్రం భూతస్తవ గండ ఆగచ్చ పునర్ద్యూతం రమయ. సరే సరే, అతన్ని మెచ్చుకుంటున్నాను, సరేరా మళ్ళీ వచ్చి ద్యూతంలో ఆడుకుంటూ ఆనందించు అనంది. వెంటనే ఆ మదనిక అంటోంది, ఆర్యే పరితుష్టౌగతౌ సభికద్యూతకరౌ. తల్లి, వారిద్దరూ చూడు ఎంత తృప్తి చెందారు, ఆ జోదరి గాని అతను గాని అనేటటువంటి మాథురుడు గాని అని చెప్తోంది. అప్పుడు వసంతసేన అంటోంది, తద్గచ్చతు అద్య బంధుజన సమాశ్వసితు. సరేలే వాళ్ళు పోని, ముందు మన బంధువుని చక్కగా తృప్తి చెందించా. అప్పుడు సంవాహకుడు అంటున్నాడు, ఆర్య యద్యేవం తదియం కళ పరిజన హస్తగతా క్రియతాం. అయితే నాకు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించండి అని అంటున్నాడు వసంతసేన. ఆర్య యస్య కారణాదియం కళా శిక్ష్యతే స ఏవ ఆర్యేణ శుశ్రూషయితవ్య. మరి ఎవరి చేతైతే ఈ కళ పోషించబడిందో శిక్షించబడిందో అతడే సేవించబడాలి అని అన్నది వసంతసేన. ఆ తరువాత ఇక సంవాహకుడు అంటున్నాడమాట, ఆర్యయా నిపుణం ప్రత్యాదిష్టోస్మి కథం ప్రత్యుపకారయిష్యే. ఆర్యే అహమేతేన ద్యోతకరాపమానేన శాక్యశ్రమణకో భవిష్యామి తత్ సంవాహకో ద్యోతకర శాక్యశ్రమణక సంవృత్త ఇది స్మర్తవ్యాని ఆర్యయా ఏతాని అక్షరాణి. అమ్మా నేను మీ చేత ఆజ్ఞాపించబడాలి, నేను ఏ విధంగా ఉపకారం చేయబడాలి, నేను ఈ జోదగాళ్ళు చేసినటువంటి అవమానానికి ప్రత్యుపకారం నేను మీకు చేయాలి. కాబట్టి ఈ సంవాహకుడు ద్యోతకరుడు కాదు సరైనటువంటి వాడు అనేటటువంటి విషయాలు మీకు గుర్తుండేటట్లు చేయాలి అంటే, అప్పుడు వసంతసేన, ఆర్య అలం సాహసేన చాలు చాలు మీ పట్టుదలతో. సంవాహకుడు అంటున్నాడు, ఆర్యే కృతో నిశ్చయ. ఎందుకు అంటున్నానంటే ఈ మాట అంటూ సంవాహకుడు ఈ విధంగా బాకీ నుండి విముక్తి కలిగించిన తర్వాత బౌద్ధ భిక్షువుగా అనగా శాక్యశ్రమణికుడిగా మారబోతున్నానని ప్రతినిబూరుతూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. వింటావా?
1: అవశ్యమార్య.
2: ద్యూతేన తత్కృతం మే యద్విహస్తం జనస్య సర్వస్య ఇదానీం ప్రకటశీర్షో నరేంద్ర మార్గేణ విహరిష్యామి అన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా తనకు ఉన్నటువంటి ఈ పాడు జూదం నన్ను లోకమంతటి ముందు తలవంపులు పడేలా చేసింది, తీవ్రమైన వ్యాకులతకు గురిచేసింది. కానీ ఇప్పుడు నేను ఈ వ్యసనాన్ని విడిచిపెట్టి బౌద్ధ భిక్షువుగా మారుతున్నాను, ఇకపై ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు, తల పూర్తిగా కూడా ముండనం చేయించుకుని అనగా గొరిగించుకుని జుట్టంతా తీసివేచి అని అర్థం అన్నమాట. సగర్వంగా అందరికీ కనిపించేలా తలెత్తుకుని మరీ రాజమార్గంలో ప్రశాంతంగా ఆనందిస్తాను అని తన యొక్క నిశ్చయాన్ని వెలిబుచ్చుతున్నాడనమాట ఈ శ్లోకంలో. ఇక నాటకంలో సంవాహకుడు ఈ విధంగా అంటున్నాడు, ఆకాశే కింబనాథ ఏమిటంటు

0: उत्पाद्य महान्तं संक्षोभं कुर्वन् राजमार्गमवतीर्णः ततः अत्रान्तरे उद्युटं जनेन. ఇక అతని పరాక్రమాన్ని వర్ణించిన తర్వాత దాని గురించినటువంటి ఒకనొక శ్లోకాన్ని చెబుతున్నాడనమాట. ఈ విధంగా అంటున్నాడు. అపనయత బాలక జనం త్వరితమారోహత వృక్ష ప్రాసాదం కిన్ను ఖలు ప్రేక్షధ్వం పురతో దుష్టో హస్తి ఇతయేహి అన్నాడు. అంటే ఇక్కడ అపనయత బాలక జనం, బాలక జనం అపనయత, ఓ జనులారా పిల్లలను త్వరగా ఇక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపండి, మీరంతా వేగంగా అటుపక్కన ఉన్న చెట్లను లేదా భవనాలపై అంతస్తులను ఎక్కండి, ఇదిగో ఎదురుకుండా భయంకరమైన మదగజం ఒకటి ఇటువైపే దూసుకు వస్తోంది, ప్రమాదాన్ని ముందే చూస్తూ కూడా ఇంకా అలా ఆశ్చర్యంగా ఎందు చూస్తూ నిలబడ్డారు, వెంటనే ప్రాణాలు రక్షించుకోండి అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే కర్ణపూరకుడు తన పరాక్రమంతో ఆ మదగజం నుంచి రక్షించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగిందనమాట. ఈ విధంగా కర్ణపూరకుడు తన యొక్క పరాక్రమాన్ని ఆవిడ ఎలా చూడలేకపోయింది అనే దాన్ని వివరించాడు ఈ శ్లోకంలో. మరి ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చూద్దామా?
1: అవశ్యమార్యా.
0: బాలక జనం వృక్ష ప్రాసాదం అకారాంత పుంలింగ నపుంసకలింగ శబ్దాః ద్వితీయా విభక్తి ఏకవచనం. దుష్టః హస్తి అకారాంత పుంలింగం ప్రథమా విభక్తి ఏకవచనం. హస్తీ శబ్దః హస్తిన్ నకారాంత పుంలింగ శబ్దః ప్రథమా విభక్తి ఏకవచనం. ధాతు విశేషాః అపనయత అప నీ నీ ప్రాపణే ధాతువు వాదిగణం లోట్లకార. ఆరోహత ఆరుహ జన్మని రుహ బీజజన్మని ఇక్కడ ధాతుగణం లోట్లకారం అన్నమాట. ఇక ఈ శ్లోకంలో ఉన్నటువంటి త్వరితం ఆరోహత అనేది పదసంయోగం అయితే హస్తీతః హస్తీతః అనేది సవర్ణ దీర్ఘ సంధిగా ప్రకృతి భావరూపంగా కూడా మనం చెప్పవచ్చు. అలాగే సమాసాల్లో చూచినట్లయితే కనుక వృక్ష ప్రాసాదం వృక్షాహ చ ప్రాసాదాహ చ అనేటటువంటిది మనకి ద్వంద్వంగాను లేదా వృక్షరూపాహ ప్రాసాదాహ ఉత్తరపదలోపి కర్మధారయ సమాసంగా కూడా చెప్పవచ్చు. ఇక దుష్టహస్తి దుష్టహాచ అసౌహస్తి కర్మధారే సమాసంగా చెబుతున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే భయానక వాతావరణాన్ని ఏనుగు వస్తున్నటువంటి తొందరపాటుని కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం, దీన్నే స్వభావోక్తి అలంకారం అని అంటారు. కనుక ఈ విధంగా ఈ శ్లోకంలో చక్కని వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆర్య, ధన్యవాద. సాధయామి.
0: అస్తు సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

0: శైలజారెడ్డి అల్లుడు చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు జానపద గీతాలు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.
1: నాగులోల నాగమ్మ నాజుకు నడుముదాన చెన్నమ్మ నాంచారి నాగులోల నాగమ్మ నాగంపు నడుముదాన చెన్నమ్మ నాంచారి నాగులోల నాగమ్మ నాజుకు నడుముదాన చెన్నమ్మ నాంచారి నాగులోల నాగమ్మ నాడంపు నడుముదాన చెన్నమ్మ పగడంపు ఎరుపుదాన పొయ్యేటి ఆడదాన పగడంపు ఎడుపుదాన పొయ్యేటి ఆడదాన పోచమ్మ జాతరంట పోతుంటే బండిలోన పోచమ్మ జాతరంట పోతుంటే బండిలోన దంచు చీర కట్టి పెక్కాల దాక కట్టి ఎర్రాని గుండెల రైక అభిర్రంగా దొడుక్కొని వన్నెకాడి చూపులతో వాటంగా పోతుంటే ఒన్నెకాడి చూపులతో వాటంగా పోతుంటే సీమదొరలందరిపై కన్నేసినారంట నాంచారి నాంచారి నాంచారి.

తిరుపనులు చేసినవు, చెరుముక్కలు వేసినవు, లడ్డల్ల చేరు మూట గొడ్లల్లు దూపుకుంటే మేనత్త కొడుకు బావ బావంటూ వాణ్ణి చేరి, మేనత్త కొడుకు బావ బావంటూ వాణ్ణి చేరి, గుడి వెనక మర్రి కాడ అవడిలోన కూకోబెట్టి లడ్ల కోసమని వాడు గొడ్లల్లో చేయబెడితే కొడుకు అని బోర్ల దోపిపో

గున్నమ్మ చెరువు కాడ బండూని గుట్ట వెనక ఆ రెండు కొండల నడుమ పండింది వరిగసేను. గున్నమ్మ చెరువు కాడ బండూని గుట్ట కాడ ఆ రెండు కొండల నడుమ పండింది పరిగసేను. ఆ చేను పక్క పోయి పక్క ఆమె దాగుకుంటే ఆమె డాగు కోసం తోటి గుమ్మలాట వేస్తుంటే కొత్త కోక కట్టుకొని కొత్త రేఖ తొడుక్కొని గుమ్మలాట వేయగానే గుమ్మ

పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే, పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే చక్కంగున్నావే, పిల్లో మంజుల చూడ చక్కంగున్నావే, పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే, పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే.

పుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకను చూసి అందమైన చీర కట్టును చూసి జాజి మల్లెల వాసన చూసి ఎర్ర ఎర్రని పుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకను చూసి అందమైన చీర కట్టును చూసి జాజి మల్లెల వాసన చూసి నీ సిగ్గుపడే నవ్వులు చూసి మురిసిపోతినే పిల్లో మంజుల మై మరిచిపోతినే నీ ముక్కుకున్న ముక్కెర చూసి మోజు పడి తినే పిల్లో మంజుల నీ మోజుల పడి తినే పొద్దు తిరుగుడు పువ్వు ఒలే ముద్దుగున్నావే పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే చక్కంగున్నావే పిల్లో మంజుల.

0: దూర దూర నీ వయసును చూసి దొండ పండు లాంటి పెదవును చూసి ఓర ఓర నీ చూపులు చూసి వాళ్ళు జడవై యారము చూసి వాళ్ళు జడవై యారము చూసి దూర దూర నీ వయసును చూసి దొండ పండు లాంటి పెదవును చూసి ఓర ఓర నీ చూపులు చూసి వాళ్ళు జడవై యారము చూసి
1: వాళ్ళు జడవై యారము చూసి
0: నీ చిలుకు చీరల అందము చూసి సీటీ కొడి తినే పిల్లో మంజుల నీ చోకుల పడి తినే నా కంటి మీద కునుకేలేక అంటే పడి తినే పిల్లో మంజుల మనసైనా మంజుల పొద్దు తిరుగుడు పువ్వు ఒలే ముద్దుగున్నావే పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే.

0: చేతుల్లో చూసి చంప మీద పుట్టు మచ్చను చూసి జారిపోయ జారి పైటను చూసి జల్లుమనే వంపు సొంపును చూసి
1: జల్లుమనే వంపు సొంపును చూసి
0: చెవులుకున్నని దుద్దులో చూసి చంప మీద పుట్టు మచ్చను చూసి జారిపోయ జారి పైటను చూసి జల్లుమనే

అర్థమ రాత్రి కలలోకొచ్చి నిద్దుర లేపితివే పిల్లో మంజుల షోకిల్లా మంజుల పొద్దు తిరుగుడు పువ్వులే ముట్టుకున్నావే పిల్లో మంజుల ముద్దు ముద్దుకున్నావే ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే.

చింతపల్లి గట్టు మీద కోయిల, ఓ చిన్నారి పొన్నారి కోయిల, చింతమానుగుబురులోన కోయిల, చిన్న

0: మీరింతవరకు శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో హరిహరన్ హరిణి పాడిన భారతీయుడు చిత్రానికి భువనచంద్ర గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో హరిహరన్ హరిణి పాడిన భారతీయుడు చిత్రానికి భువనచంద్ర గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చిత్రతరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు లేక నేను లేను, ఈ చిత్రానికి ఉషా పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన నిర్ణయం చిత్రం నుంచి, సంగీతం ఇళయరాజా, గణేష్ పాత్రో సాహిత్యం.

0: Geschirr.
1: కార్యక్రమంలో చివరిగా శ్రీమంతుడు ఈ చిత్రానికి ఎమ్మెల్యే కార్తికేయన్ పాడిన పాట.

మీరింతవరకు చిత్రతరంగిణి చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని స్పెషల్ కాంపిటీషన్ నిర్వహించింది. వన్డే ఆర్జేగా గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలు

0: మనతో పంచుకోవడానికి, తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు. వెంకట వైష్ణవి గారితో పరిచయం వింటారు.
1: హాయ్ వైష్ణవి.
2: హాయ్ మ్యామ్,
1: ఎలా ఉన్నావు?
2: బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను, నైస్. ఆల్ ఇండియా రేడియోలో వన్ డే ఆర్జేగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చావు కదా?
2: ఎస్ మ్యామ్.
1: ఎలా ఫీల్ అవుతున్నావు?
2: చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్.
1: మరి ఇంతకుముందు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసావా? ఇదేనా ఫస్ట్ టైం?
2: ఇదే ఫస్ట్ టైం.
1: మరి భయంగా ఉందా లేదా ధైర్యంగా చెప్పగలుగుదనుకుంటున్నావా?
2: చెప్పగలను అనుకుంటున్నాను మ్యామ్.
1: ఓకే, ఈ కాంపిటీషన్లో గెలిచి సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నావు కదా, అప్పుడు ఎలా అనిపించింది నీకు?
2: ఇంకా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది మ్యామ్.
1: ముందే గెలుస్తాను ఏమైనా గెస్ట్ చేసావా?
2: లేదు మ్యామ్, కానీ దేంట్లో అయినా కొంచెం అంటూ హోప్ పెట్టుకోవాలి, సో హోప్తో ఉన్నాను మ్యామ్.
1: ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా.
2: ఎస్ మ్యామ్.
1: మరి దీనికి ప్రాక్టీస్ చేసావు నువ్వు? మరేమన్నా
2: చేశాను మ్యామ్.
1: ఎట్లా చేసావు, ప్రిపేర్ అయ్యావు? ఎట్లా ప్రిపేర్ అయ్యావు?
2: పోర్టల్ వెబ్సైట్లో చూసాను మ్యామ్, దాని గురించి మొత్తం తెలుసుకొని ఇంకా సమ్మరీగా రాశాను.
1: ఇన్ఫర్మేషన్ ని వెబ్సైట్స్తో పాటు మీ పేరెంట్స్ దగ్గర కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ ఏమైనా తెలుసుకున్నావా రేడియో గురించి?
2: ఎస్ మ్యామ్, మా మమ్మీని అడిగాను మ్యామ్. అడిగితే కొద్దిపాటి సమాచారం అనేది ఇచ్చారు మ్యామ్.
1: ఇంకా రేడియో వింటావా ఎప్పుడన్నా?
2: వింటాను మ్యామ్.
1: ఏమేమి ప్రోగ్రామ్స్ వింటావు?
2: సాంగ్స్ ఈవినింగ్ టైం పని చేసుకునేటప్పుడు పెట్టుకుని వింటాను మ్యామ్.
1: ఇంట్లో వింటారా? సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా నీకు?
2: లేదు మ్యామ్.
1: ఒక్కదానిపైనా ఇంట్లో నీ టైం ని ఎట్లా గడుపుతావు?
2: ఎక్కువ కాలేజ్ ఉంటది మ్యామ్, సో సగం ట్రావెలింగ్ కి సరిపోయింది మ్యామ్. గన్నవరం నుంచి
1: మరి ఇంటికి వచ్చా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా, సిబ్లింగ్ ఉంటే కొట్టుకోవడం తన్నుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం కదా.
2: కానీ మా మమ్మీ అవన్నీ తీరుస్తారు.
1: ఓకే,
2: ఫ్రెండ్లీగా ఉంటారు.
1: అన్ని మీ మదర్ తో షేర్ చేసుకుంటాం అన్నమాట.
2: ఎస్ మ్యామ్.
1: మదరే, ఫ్రెండ్, సిబ్లింగ్ అన్ని.
2: ఎస్ మ్యామ్.
1: మరి నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారా?
2: ఎస్ మ్యామ్.
1: ఇందులో?
2: ఎస్ మ్యామ్.
1: వాళ్ళు కూడా విన్ అయ్యారా?
2: ఎస్ మ్యామ్, తను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మ్యామ్, తను నేను కలిసి.
1: ఓకే, ఇద్దరు విన్ అయ్యారన్నమాట, పార్టిసిపేట్ చేసిన ఇద్దరు.
2: ఎస్ మ్యామ్.
1: ఇద్దరు మరి పార్టీ చేసుకున్నారా?
2: ఎస్ మ్యామ్.
1: ప్రెసెంట్ ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు?
2: సెకండ్ బిఎస్సీ మ్యాథ్స్ మ్యామ్, ఇప్పుడు థర్డ్ ఇయర్ లోకి వెళ్తాను మ్యామ్.
1: అందరూ మ్యాథ్స్ అంటే అమ్మో అంటారు కదా.
2: ఎస్ మ్యామ్.
1: మరి నువ్వు స్పెషల్ గా మ్యాథ్స్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా?
2: అంటే నాకు మ్యాథ్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్,
1: చిన్నప్పటి నుంచి.
2: చిన్నప్పటి నుంచి అంటే? ఎస్ మ్యామ్.
1: మీ మ్యాథ్స్ సార్ బాగా చెప్పేవాళ్ళా?
2: ఎస్ మ్యామ్.
1: అలా ఇంట్రెస్ట్ వచ్చిందా?
2: మాకు మ్యాథ్స్ లోనే ఎక్కువ
1: మార్క్స్ అనిపించవా మ్యాథ్స్?
2: లేదు మ్యామ్, కానీ ఫార్ములాస్ అంటూ అవన్నీ వస్తే అది ఇంకా ఈజీగా అవుతుంది. ఎలా కనుక్కోవాలి, ఆ స్టెప్ ఇలా ఎలా వచ్చింది.
1: బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదా, మరి బెండకాయలు?
2: ఎస్ మ్యామ్. మా మమ్మీ కూడా సేమ్ అదే అంటారు మ్యామ్.
1: అవునా? బిఎస్సీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో?
2: సివిల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నా.
1: మరి దానికి చాలా ప్రిపరేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి.
2: ఎస్ మ్యామ్.
1: చాలా కష్టపడాలి. ఇష్టాలు ఉంటాయి కదా, వాటన్నింటిని సాక్రిఫైస్ చేయాలి. వాటన్నిటికి
2: సిద్ధంగానే ఉన్నాను మ్యామ్.
1: ఉన్నావా?
2: మా మమ్మీ అన్ని బుక్స్ అవన్నీ కొనిపించారు.
1: ఇప్పటి నుంచి
2: కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను మ్యామ్.

0: పాట విన్నారు కదండి.
1: మరి ఫ్యూచర్లో సివిల్స్లో నువ్వు మంచిగా ర్యాంక్ కొట్టాక ఏం చేద్దాం అనుకుంటున్నావు?
2: ప్రజల్ని బాగా సర్వ్ చేయాలి, వాళ్ళకి మంచిగా చూసుకోవాలి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంతమంది పాలసీస్ అందక అట్లా ఉంటారు, వాళ్ళందరికీ మంచి చేయాలని.
1: అయితే నువ్వు బాగా హార్డ్ వర్కర్, బాగా కష్టపడతావు అన్నమాట.
2: మా మమ్మీ నేర్పించారు.
1: మీ మమ్మీ నేర్పించారు. ఎంత టైం కేటాయిస్తావు చదువుకోవడానికి ఇంట్లో?
2: ఇంట్లో ఇప్పుడైతే 4 అవర్స్ పెడుతున్నాను.
1: 4 అవర్స్. ముందు ముందు ఇంకా ఆ టైం అనేది పెరుగుతుంది.
2: ఎస్ మ్యామ్.
1: ఫ్రెండ్స్ ఉన్నారా నీకు?
2: ఉన్నారు మ్యామ్.
1: బయటికి వెళ్ళటం అట్లా చేస్తారా?
2: లేదు మ్యామ్, నేను మా క్లాస్లో ఫ్రెండ్స్ని క్లాస్ వర్కే మ్యామ్.
1: క్లాస్ వర్కే.
2: బయటికి వెళ్దాం అంటారు కానీ వాళ్ళు ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ చేసేస్తారు.
1: ఇంతవరకు ఏం సక్సెస్ అవ్వలేదు? ఎప్పుడు బయటకు వెళ్ళలేదా ఫ్రెండ్స్ తోటి?
2: లేదు.
1: మూవీ కానీ, పార్క్స్ కి?
2: లేదు మ్యామ్.
1: అసలు
2: అసలు అన్నమాట
1: వైష్ణవి అమ్మ కూర్చుంటారు కదా, అదే బాగా చదువుతానంటున్నావు, హార్డ్ వర్క్ చేస్తానంటున్నావు, సివిల్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నావు, ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నావు. ఇవి కాకుండా నీకంటూ స్పెషల్ హాబీస్, ఇష్టాలు ఏమైనా ఉన్నాయా?
2: లేదు మ్యామ్, కానీ నాకంటూ ఉంది, కొంతమందికి ఎవరికైనా హెల్ప్ చేస్తే నాకు సమ్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది, దాంట్లో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా, అదొకటి చేయాలనుకుంటున్నాను.
1: ఇతరులకి సేవ చేయడంలోనే హ్యాపీనెస్ ని వెతుక్కుంటున్నావు?
2: ఎస్ మ్యామ్.
1: ఇంకా స్పోర్ట్స్ ఆడతావేమన్నా?
2: ఎస్ మ్యామ్, ఆడతాను మ్యామ్. ఫుట్బాల్?
1: ఫుట్బాల్. ఓ నైస్. ఫుట్బాల్ ఆడితే బాగా లెగ్స్ అన్ని స్ట్రాంగ్ గా దృఢంగా ఉంటాయి అంటారు.
2: ఎస్ మ్యామ్.
1: ఎప్పుడు రోజు ఆడతావా లేదంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్? అట్లాగా
2: టోర్నమెంట్స్ ఉన్నప్పుడు మా సార్
1: పిలుస్తారు. ఎప్పుడెప్పుడు ఉంటాయి టోర్నమెంట్స్?
2: నార్మల్ హాలిడేస్ లో అలాగ ఉంటాయి మ్యామ్, అప్పుడు టోర్నమెంట్స్ కి పిలుస్తారు. ఇంకా కాలేజ్ టైమ్ లో కూడా పిలుస్తారు.
1: సెలెక్ట్ చేస్తారా బాగా ఆడే వాళ్ళందరినీ?
2: టోర్నమెంట్స్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ విజయవాడలోనే సెలెక్ట్ చేస్తారు. టోర్నమెంట్ కి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ గేమ్ ఆడాలి మ్యామ్.
1: ఇక్కడ నుంచి టోర్నమెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతుంటాయి మీకు?
2: నేను ఆడింది అయితే ఏపీలోనే ఆడాను, తర్వాత

0: మహారాష్ట్రలో.
1: మహారాష్ట్ర కూడా వెళ్ళావా?
0: ఎస్ మ్యామ్.
1: అంత దూరం పంపించారా పేరెంట్స్?
0: మా సార్ ఒప్పించారు.
1: ఒప్పించారా? మదర్ కూడా మీతో పాటు వచ్చారా, ఫాదర్ కానీ మదర్ కానీ?
0: నాకు ఫాదర్ లేరు, మా మమ్మీ ఒప్పుకున్నారు మ్యామ్. మా అక్క కూడా ఫుట్బాల్.
1: కజిన్ తన ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా నీకు? ఫుట్బాల్ ప్లేయర్ కదా తను.
0: ఎస్ మ్యామ్, తను చేస్తుంది, దాన్ని చూసి నేను చేయాలి.
1: బాగా ఆడతావా ఫుట్బాల్? మరి
0: ఆడతాను మ్యామ్.
1: ఫుట్బాల్లో ఏ ఏ టోర్నమెంట్స్ ఆడావు ఇప్పటి వరకు?
0: ఇయర్లీ అయితే కడపలో జరుగుతాయి మ్యామ్, అక్కడికి వెళ్తాం మ్యామ్. ఇంకా తర్వాత వైజాగ్ లో సీఎం కప్ కాంపిటీషన్స్, దానికి అట్లా వెళ్తాం.
1: వీటిలో ఏమైనా విన్ అయ్యారా మీ జట్టు?
0: విన్ అయ్యాం మ్యామ్.
1: విన్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది? గ్రూప్ గేమ్ కదా ఇది, బాగా సెలబ్రేట్ చేసుకుంటారా?
0: ఫుల్ సెలబ్రేషన్స్ మ్యామ్ ఆ రోజు నైట్ అంతా. ఇంకా బర్త్డేస్ ఏమన్నా ఉంటే మా సారే చేపిస్తారు, సో అప్పుడు విన్
1: ఆ టోర్నమెంట్స్ కి అందరితో కలిసి ఇలా ట్రావెల్ చేయడం, వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితులకి అనుగుణంగా మనం ఉండడం, అక్కడ సర్దుకుపోవాలి ఒక వేరే చోట, ఆ వాతావరణంలో ఎలా అనిపిస్తుంది నీకు?
0: బాగా అనిపిస్తుంది మ్యామ్. అంటే ప్రతిదీ తెలుసుకోవడం,
1: అంత దూరం అలా ఏమనిపించదు? ఆ ఫీలింగ్ ఏమి ఉండదా?
0: సమ్ టైమ్స్ 1 వీక్ అలా ఉండాల్సినప్పుడు చాలా
1: బాధిస్తుంది,
0: మిస్ అవుతాను. ఒకసారి అయితే ఏడ్చాను, మా సార్ అయితే ఏం కదలే వెళ్ళిపోతావులే అని వీడియో కాల్ చేసి ఇచ్చారు.
1: సపోర్ట్ చేస్తారు అందరూ?
0: అందరు సపోర్ట్ చేస్తారు మ్యామ్.
1: విన్ అయినప్పుడు నీతో పాటు మీ ఫ్రెండ్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి?
0: ఒక గేమ్ లో ఏదైనా మిస్టేక్ చేసామంటే అలా రిపీట్ అవ్వకూడదు అని అనుకుంటాం మ్యామ్.
1: మరి టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, నువ్వు ఇండివిజువల్ గా ఏమైనా విన్ అయ్యావా?
0: ఇండివిజువల్ గా అంటే టీమ్ మొత్తానికి ఇస్తారు కదా మ్యామ్. మాకు
1: స్పెషల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా.
0: ఎస్ మ్యామ్, ఒకసారి వచ్చింది మ్యామ్.
1: గ్రేట్. సివిల్స్ అంటున్నావు, స్పోర్ట్స్ లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నావు.
0: ఎస్ మ్యామ్.
1: మరి స్పోర్ట్సా లేకపోతే సివిల్సా?
0: సివిల్స్ అనే తీసుకోండి.
1: సివిల్స్ లో ఉన్నా కూడా దీన్ని కంటిన్యూ చేస్తావా స్పోర్ట్స్ ని?
0: చేస్తాం మ్యామ్.
2: సచిన్ చిత్రం నుండి టిప్పు బృందం పాడిన పాట వింటారు.

0: ఇంకా సింగింగ్ డాన్సింగ్ ఇట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా?
1: లేదు మ్యామ్, చిన్నప్పుడు చేసేదాన్ని. అప్పుడు నాకంటూ ఒక నేమ్ తెచ్చుకున్నాను స్కూల్లో, బయటికి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ చేసేవాళ్ళం.
0: ఓకే, క్లాసికల్లా లేకపోతే నార్మల్ డాన్స్?
1: నార్మల్ మ్యామ్. ఆ తర్వాత కాపేశాను మ్యామ్ స్కూల్ తర్వాత నుంచి.
0: ఎందుకు కంటిన్యూ చేయలేదు?
1: అంటే స్కూల్ది అయిపోయింది కదా మ్యామ్, కాలేజ్కి వచ్చేసరికి అట్లాంటి పర్ఫార్మెన్సెస్ ఏం లేవు.
0: కాలేజ్ లో కూడా మనకి యాన్యువల్ డేస్ అని ఇలా సెలబ్రేషన్ జరుగుతూ
1: ఉంటాయి
0: ఉంటాయి
1: మ్యామ్,
0: ఫ్రెషర్స్ డే అని ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా,
1: ఎస్ మ్యామ్.
0: అప్పుడు పార్టిసిపేట్ చేయవా?
1: అంటే ఒక్కదాన్ని అంటే మా
0: ఫ్రెండ్స్
1: ఫ్రెండ్స్ని
0: కూడా ఉంటారు కదా,
1: అడిగాను, కానీ వాళ్ళు అమ్మో నాకు భయం నాకు భయం అని.
0: వాళ్ళు వద్దన్నారని చెప్పి నువ్వు కూడా ఆగిపోయావు అనమాట.
1: ఎస్ మ్యామ్.
0: వైష్ణవి, ఇప్పుడు మనం ఇప్పటి వరకు నీ స్టడీస్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, స్పోర్ట్స్, నీ హాబీస్ ఇట్లా మాట్లాడుకున్నాం కదా,
1: ఎస్ మ్యామ్.
0: మరి ఇప్పుడు సరదాగా కొన్ని జంజీ క్వశ్చన్స్ అడుగుదాం.
1: ఓకే మ్యామ్.
0: స్లే,
1: లుక్ అమేజింగ్.
0: రిజ్,
1: తెలియదు మ్యామ్.
0: తెలీదా? ఫ్లట్టింగ్ ఎబిలిటీ, కొంతమంది చూస్తూ ఉంటాం కదా మనం ఫ్లట్టింగ్ ఎబిలిటీ లైక్ దట్. ఆరా,
1: వైబ్ మ్యామ్.
0: వైబ్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వైబ్ ఉంటుంది కదా,
1: ఎస్ మ్యామ్.
0: నీ వైబ్ ఏంటి మరి, తెలీదా? నో క్యాప్,
1: నో లై.
0: క్యాప్,
1: లై.
0: నైస్. స్పిల్ ద టీ,
1: తెలీదు మ్యామ్.
0: షేర్ ద గాసిప్,
1: ఓకే.
0: స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా గాసిప్స్,
1: ఎస్ మ్యామ్.
0: అది ఫన్ గా కావచ్చు, సీరియస్ గా కావచ్చు, మీ ఫ్రెండ్స్ లో గాసిప్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారా?
1: ఎస్ మ్యామ్.
0: ఇలా ఆల్ ఇండియా రేడియోలో వన్ డే ఆర్జేగా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది వైష్ణవి?
1: బాగుంది మ్యామ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. నేను ఇంట్లో సాంగ్స్ వినేటప్పుడు రేడియో స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఒక్కసారైనా వెళ్ళాలి.
0: ఎలా అనిపించింది మరి?
1: బాగా అనిపించింది మ్యామ్. ఇంకా మూవీస్ లో అలా చూస్తాను, ఇలా ఉంటుందా?
0: అలాగే ఉందా?
1: ఎస్ మ్యామ్, అలాగనే ఉంది.
0: నచ్చిందా?
1: బాగా నచ్చింది మ్యామ్, ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది మ్యామ్.
0: మరి ముందు ముందు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే?
1: ఎస్ మ్యామ్, చేయాలనుకుంటున్నాను.
0: వన్ డే హాజీగా వచ్చి నీ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు వైష్ణవి.
1: థ్యాంక్ యూ మ్యామ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు మిర్చి చిత్రం నుండి విజయ్ ప్రకాష్, అనిత పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ద పెట్టాలని, ఏవైనా సమస్యలు ఉంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించి అనంతరం ప్లాంటు రెండవ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చమురు తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా వినియోగించేది బంగారాన్ని కొనుగోలు చేయడానికేనని తెలిపారు. గోల్డ్ మైనింగ్తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. అదేవిధంగా 800 ఉద్యోగాలు వచ్చాయని, త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోల్డ్ మైన్ ప్రాజెక్టు

0: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక చోదక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. 5000 మందికి ఈ గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది.
0: గడిచిన 2 ఏళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అదే క్రమంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఆక్వా రైతులను కాపాడే బాధ్యతను కూడా రాష్ట ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ 19,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలపై పెనుభారం మోపారని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని, వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దేశంలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి రవికుమార్ వెల్లడిస్తూ,
2: తుఫాన్ వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా పవర్ లైన్స్ దెబ్బతింటున్నాయి. పవర్ కి మరొక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం కోసం, 3 డిస్కమ్స్ పరిధిలో లో వోల్టేజ్ ను అధిగమించడం కోసం డిటిఆర్లు పెడుతున్నాం. దాదాపు 233/11 కేజీ సబ్స్టేషన్స్ కడతా ఉన్నాము. వీటి ద్వారా దాదాపు ఏపీఎస్ఎల్ అయితే 5000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పనిచేస్తున్నాం. సిపిడిఎస్ఎల్ లో 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎస్పీడిఎస్ఎల్ లో 6024 కోట్లు ఖర్చు పెట్టి వేగవంతంగా పనులు చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.
0: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. P4 విధానంలో దాతల సహకారంతో సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఈ ఆధునిక క్లాస్ రూంలను నిర్మించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ బడులను ప్రైవేటులకు ధీటుగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ద పెట్టాలని, సమస్యలుంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు ఎంఈఓ డీఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖైదీలు విడుదలైన తర్వాత ఉపాధి పొందేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తున్నామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సిహెచ్ సూర్యకుమార్ తెలిపారు. తొలి విడతగా 30 మంది ఖైదీలకు ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ 2 నెలల కోర్సులో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, డిజిటల్ కమ్యూనికేషన్, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూర్యకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ ప్రక్రియను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈ మధ్యాహ్నం సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. సమావేశం అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో మాట్లాడి ఎస్ఐఆర్ పురోగతి గురించి తెలుసుకున్నారని చెప్పారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 80% పూర్తయిందన్నారు.

0: డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియలో ఓటర్లు బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కోరుతూ,
1: ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఎవరిదన్నా ఓటు మిస్ అయితే వాళ్ళందరూ కూడా మన ఫామ్ 6 ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 2002లో ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓట్స్ కి మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ లో వాళ్ళు కంప్లీట్ గా కొంత టైం స్పేర్ చేస్తే పూర్తిగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఓటర్ లిస్ట్ లో వాళ్ళ నేమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, బీఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి అన్నారు. భీమవరంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సును జిల్లా వైద్య సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఓ మాట్లాడుతూ, దేశంలో పోలియో నిర్మూలనైనప్పటికీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో కేసులు నమోదవుతుండడం వల్ల మళ్లీ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు సొంత ఇంటి మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్టంలో 998 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 85,000 మంది విద్యార్థులు వసతి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట ప్రభుత్వం 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న 3 ఏళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: శ్రూయతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారతేన సంయుక్తరాష్ట్రసంఘస్య ఏకస్మిన్ మంచే పాకిస్తానదేశేన కృత కాశ్మీరవిషయకచర్చాయాం దృఢతయా ఆక్షేపః ప్రకటితః. ఇస్లామాబాదః అస్య మంచస్య రాజనీతికరణం అకరోత్ ఇతి ఆక్షేపోపి కృతః. ఇరానదేశస్య పరిష్కృత సురక్షాస్థితిం వీక్ష్య తెహరాన్స్థిత భారతీయదూతావాసపక్షతః భారతీయ నాగరికాణాం కృతే ఏకః సంశోధిత సురక్షాపరామర్శః నిర్గతః, యత్ర హి అగ్రిమసూచనాపర్యంతం అనావశ్యకయాత్రాం వర్జయితుం ఉపాదిష్టం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య వర్తమాన వైశ్విక సమాహ్వానానాం మధ్యే భారత దక్షిణ కొరియా దేశయోః సంబంధస్య సుదృఢీకరణస్య మహత్వం ప్రతిపాదితవాన్. హాకీ ఇండియా సంస్థా అద్య ఆగామి యునైటెడ్ కింగ్డమ్ ప్రవాసార్థం 24 సదస్యానాం కనిష్ఠ మహిళా హాకీ దళస్య ఉద్ఘోషణాం అకరోత్. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం కొలంబియా దేశః అద్య మెక్సికో దేశస్య గ్వాడల్హారా నగరే గ్రూప్ కె క్రీడాయాం డిఆర్ కాంగో దేశం 1-0 ఇత్యనేన అంకేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 32 ఇత్యస్మిన్ ప్రవిష్టః. अथ वार्ताः विस्तरेण. भारतेन संयुक्तराष्ट्रसंघस्य एकस्मिन् मञ्चे पाकिस्तानदेशेन कृत काश्मीरविषयकचर्चायां दृढतया आक्षेपः प्रकटितः. इस्लामाबाद

0: क्षणम् ऐतिहासिकम् इति वर्णितवान्। तेन प्रख्यापितं यत् इयं परियोजना सर्वकारीय कर्मचारिणाम् अन्येषां च सर्वेषां वृत्तिजीविनां कृते दैनिक गमनागमनम् अत्यन्तं सुगमं सुव्यवस्थितं च करिष्यति, येन सम्पूर्ण देहली क्षेत्रे यात्रा इतोपि सरला क्षिप्रा कार्यकुशला च भविष्यति।
1: बहुत ही ऐतिहासिक मूवमेंट है, जब देश की राजधानी जहां से पूरी सरकार चलनी है सेंट्रल विस्टा, और यहां के कर्मचारी और यहां के जितने भी कार्यालयों में काम करने वाले सब लोग, उनको एक ऐसी सुविधा प्रदान करने के लिए आज भूमि पूजन अथवा ग्राउंड ब्रेकिंग सेरेमनी आज ये की गई है। और ये जब कम्प्लीट हो जाएगी उसके बाद दिल्ली के बहुत से छोर आपस में जहां जहां मेट्रो लाइन चलती हैं उनको ये जोड़ेगी। अब ये जो लाइन है ये आर के आश्रम से लेकर के और इंद्रप्रस्थ तक, जिसके अंदर 9 स्टेशंस हैं।
0: भारत ऋतु विज्ञान विभागेन अद्य कोंकण गोवा प्रदेशयोः अतिवृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। आगामि दिनद्वयोः तटीय कर्णाटक राज्ये मध्यप्रदेशे च एतादृशी स्थितिः भवितुमर्हति। अस्य मासस्य 31 दिनांकपर्यन्तं मेघालये, आन्तरिककर्णाटके, ओडिशायां, तेलंगानायां, पश्चिमबंगप्रदेशे, सिक्किमराज्ये च प्रचण्डवृष्टिः भविष्यति इति ऋतुविभागेन पूर्वानुमानं प्रकटितम्। ऋतुविभागेन दिल्ली, हरियाणा, चण्डीगढ़, पंजाब, हिमाचलप्रदेश, उत्तराखण्ड, जम्मूकश्मीर, लद्दाख इत्येतेषु प्रदेशेषु शनिवासरपर्यन्तं मेघगर्जनेन विद्युद्योतनेन सह झंझावातस्य च पूर्वानुमानं कृतमस्ति। अंडमान निकोबार द्वीपेषु, आंध्रप्रदेशे, बिहारे, गुजराते, झारखंडे, केरलम राज्ये, माहे प्रदेशे, लक्षद्वीपे, मध्यप्रदेशे, महाराष्ट्रे, ओडिशायां, पश्चिमी उत्तर प्रदेशे च शनिवासर पर्यन्तं एतादृशी स्थितिः अपेक्षते। हॉकी इंडिया संस्था अद्य आगामि यूनाइटेड किंगडम प्रवासार्थं 24 सदस्यानां कनिष्ठ महिला हॉकी दलस्य उद्घोषणाम् अकरोत्। अयं प्रवासः जुलाई मासस्य 5 14 यावत् प्रचलिष्यति। नूतन प्रशिक्षकस्य टिम वाइट इत्यस्य निर्देशने भारतीय दलं स्कॉटलैंड, इंग्लैंड देशयोः विभिन्न स्थानेषु 7 क्रीडिष्यति, यत् आगामि कनिष्ठ एशिया कप इत्यादि अंतर्राष्ट्रीय प्रतियोगितानां सिद्धतायै एक्सपोजर टूर रूपेण अस्ति। अस्य युवा दलस्य नेतृत्वं दलनायिका खैदेम सिलैमाचानु करिष्यति। अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायां कोलंबिया देशः अद्य मैक्सिको देशस्य ग्वाडलहारा नगरे ग्रुप के क्रीडायां डी आर कांगो देशम् 1-0 इत्यनेन अंकेन पराजित्य राउंड ऑफ 32 इत्यस्मिन् प्रविष्टः। इतः पूर्वं संयुक्त राज्य अमेरिका देशस्य ह्यूस्टन नगरे ग्रुप के इत्यत्र पुर्तगाल देशः उज्बेकिस्तान देशं 5-0 पराजयत् इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈపూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈపూట ప్రసారంలో 6:35 నాటిక కార్యక్రమంలో బహుమానం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ పాండురంగ. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ, ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే యోగాతో అందరికీ ఆరోగ్యం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం, పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. ఇంకా ఈ కార్యక్రమంలో విజయానికి ఆయువు పట్టు ఏకాగ్రత శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారితో ప్రసంగం, అలాగే ఈ కార్యక్రమంలో సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమం

మాలు ఢిల్లీ కేంద్రం నుండి 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:45 మధుర గీతాలు పాత సినిమా పాటలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో, అంటే ఉదయం అంటే రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గురు శిష్య సంబంధం గురించి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం, 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో పెసరపంట సాగు వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో జాతిని జాగృతం చేసిన జగద్గురు ఆదిశంకరాచార్యుల సందేశం గురించి దేవులపల్లి విశ్వనాథం గారితో పరిచయం. ఇంకా 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎన్ జగదీశ్, 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆడపిల్ల వీధి నాటిక ప్రసారమవుతుంది. సమర్పణ ఆంధ్ర ప్రజానాట్య మండలి మార్కాపురం శాఖ వారు. అలాగే ఈ కార్యక్రమంలో లలిత గీతాలు మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నాటిక కార్యక్రమంలో బహుమానం నాటిక వినే ముందు ప్రకటనలు వింటారు.

0: பொப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கு சிரே ஓபிலாஷி சை பால்
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు బహుమానం నాటిక, రచన శ్రీ పాండురంగా

0: ಪ್ರವರ್ತತೆ ಉತ್ತಿಷ್ಟ ಕಮಲಾಕಾಂತ ಸರೋಕ್ಯ ಮಂಗಳಂ ಕುರು. ಓ ನಮೋ ವೆಂಕಟೇಶ, ಓ ನಮೋ ತಿರುಮಲೇಶ, ಓ ನಮೋ ವೆಂಕಟೇಶ, ಓ ನಮೋ ತಿರುಮಲೇಶ. ಏಮಿಟೇ ವರ್ಧನ, భగవంతుని స్తోత్రం చేస్తుంటే పొద్దున్నే ఏమి నీ కేకలు?
1: ఏమీ తెలియనట్టు ఏమి

0: చెప్పినట్టు దేవుని ముందు కళ్ళు మూసి కూర్చుంటే సమస్యలు తీరవండి.
1: సమస్యలా? అవేమిటి?
0: ఆహాహా, మా ఇంట్లో సమస్యలే లేవా? అన్నీ సమస్యలే. ప్రొద్దున లేస్తే కాఫీ తాగే ప్రాప్తం కూడా లేదు. పంచదార అయిపోయిందని మీకు చెప్పి 4 రోజులైంది.
1: ఇంకా రేషన్లు ఇవ్వడం లేదే.
0: రేషన్లు ఇవ్వకపోతే బయట నుంచి కొని తేవచ్చుగా. మహా అయితే ఇంకో 2 రూపాయలు ఎక్కువ అవుతుంది, అంతేగా.
1: వర్ధనం, అనవసరమైన ఖర్చులు చేయడం నాకు ఇష్టం లేదు.
0: ఏమిటి, పంచదార కొనుక్కోవడం అనవసరమైన ఖర్చా? అలా అనుకుంటే మనం చేసేవన్నీ వృధా ఖర్చులేనండి. ఎందుకండి, ఎందుకండి ఇలా మమ్మల్ని కష్టపెడతారు?
1: నువ్వు చూస్తున్నావు కదా మన సంసారం సంగతి. తాతల నాటి ఇల్లు తప్ప మనకి వేరే ఆస్తి ఏమీ లేదు కదా. ఈ ఇంటి మొత్తానికి నేను ఒక్కనే సంపాదన పరుణ్ణి. నా ఒక్కటి సంపాదనతో ఎన్ని ఖర్చులు తట్టుకుంటాం వర్ధనం?
0: మీ ఉపన్యాసం వినటానికి నాకు టైం లేదు. ఇంట్లో బోలెడంత పని ఉంది. ఇక మీరు లేవండి, ఆ పంచదార లేని కాఫీయే తాగి వెళుదురు గాని.
2: ఏమిటమ్మా, పంచదార లేని కాఫీ అని అంటున్నావు? రాఘవుడికేగా? అవునులే, షుగర్ కంప్లైంట్ కదా వాడికి. బహుసంతానపడికి తీయని రోగాలే బాగుంటాయి.
0: రండన్నయ్యా, మీకు తెలియదేముంది మా సంసారం సంగతి. ప్రొద్దున లేచినలాగా అయితూ అన్నింటికి వెతుక్కోవటమే. ఉండండి, కాఫీ తీసుకొస్తాను.
2: రాఘవ, నువ్వు ఆనాడే జాగ్రత్త పడి ఉంటే సమస్యలు ఉండేవి కాదు కదా. అనవసరమైన మూఢనమ్మకాలతో కొడుకుని కనాలంటూ ఎనమన్ను ఆడపిల్లలకి తండ్రి అయ్యావు. ఈ కాలంలో కూతురైనా కొడుకైనా ఒక్కడేని గ్రహించలేకపోయావు. నన్ను అడిగితే కొడుకుల కన్నా కూతురులు నయం. కడపటి కాలంలో వాళ్లే రా మనల్ని ఆదుకునేది.
1: రామనాథం, నువ్వు చెప్పిన నిజం. జీవితంలో మానవుడు పొరపాటు చేయడం సహజం, కానీ నాలాగా ఎవరు ఇన్ని పొరపాట్లు చేయకూడదురా.
2: ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం చెప్పురా.
1: అవునరా, ఆలోచన లేని పని చేశాను.
0: ఇదిగో అన్నయ్య కాఫీ. పంచదార తక్కువైంది, ఏమీ అనుకోకండి.
2: పర్వాలేదమ్మా. ఒరే రాఘవ, కాఫీ తాగి అలా బజార్కి వెళ్దాంటారా?
1: అలాగే.
3: ఎక్కడున్నావే, త్వరగా రావాలి.
0: వస్తున్నానే.
3: ఏమిటి రాజ్యం, అలా కేకలు వేస్తున్నావు ఏమిటి? ఏం కొంపు మునిగిపోయిందని?
4: చూడమ్మా, ఎవరిని తీసుకొచ్చానో.
3: ఎవరే కుర్రాడు?
4: గుర్తుపట్టలేదా మాత?
3: ఆహా, ఎవరే ఇతను? పోల్చుకోలేకపోతున్నాను.
4: సరస్వతమ్మ అత్తయ్య తెలుసు కదా?
3: ఆ
4: సరస్వతమ్మ అత్తయ్యకి సుశీల అని ఒక చెల్లెలుంది, గుర్తుందా? ఇతను ఆ సుశీల అత్తయ్య కుమారరత్నం, శ్రీ శ్రీ శ్రీ రమాకాంత్.
5: అవునండి.
3: ఎప్పుడో నిన్ను పొత్తిళ్ళలో చూశాను, నాకేం గుర్తుంటుంది? మొత్తానికి ఎంత పెద్దవాడి అయ్యావు నాయన.
4: పెద్దవాడు కాకపోతే ఇంకా పొత్తిళ్లలో ఉండి చెంటాడు అనుకున్నావేంటి?
3: అది సరేనే, నేనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వెలా గుర్తుపట్టావే?
4: ఎలాగా, మా కాలేజీ దగ్గర కొంతమంది మగధీరులు ఆడపిల్లల్ని అల్లరి పెడుతున్నారు. మనం కరాటీలో పేరు పొందాం కదా, వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఆ మొగరాయళ్ళని బుద్ధి వచ్చేంత వరకు చావబాద్యం. ఆ సమయంలో రమాకాంత్ అక్కడే ఉన్నాడు. ఇతను కూడా ఆ గ్రూప్ లో వాడేమో అనుకుని ఒక్కటేశాను.
3: అయ్యయ్యో,
4: దాంతో అతను దిమ్మ తిరిగి ఆమెడ దూరాన్ని పడ్డాడు. గొడవంత అయ్యాక మేము తిరిగి వస్తుంటే ఇతనే మమ్మల్ని పిలిచి తను ఈ ఊరు వాడిని కాదని, తన వల్ల పొరపాటు ఏమన్నా జరిగి ఉంటే క్షమించమని అడిగాడు. అప్పుడు అతన్ని గురించి వివరంగా మాట్లాడుతుంటే అతను మన బంధువని, మనల్నే వెతుక్కుంటున్నానని తెలిసింది.
5: అవునండి, రాజలక్ష్మి గారి కరాటే నన్ను ఇక్కడికి చేరుకునేలా చేసింది.
4: రాజలక్ష్మి గారు ఏమిటి? సింపుల్గా రాజ్యం అను. ఇప్పుడు నువ్వు మాకు కావలసిన వాడివి కదా.
5: మీ ఇష్టం.
3: ఎంత రామాయణం చెప్పేవే, ఆ చెప్పేదేదో 3 ముక్కల్లో చెప్పొచ్చుగా.
4: చెప్పొచ్చు, నీకర్థం కావాలి కదా. అయినా నాకు ఏ విషయమైనా వివరంగా చెప్పకపోతే పడదని నీకు తెలుసు కదా అమ్మా.
3: సరేనాయన, అసలు విషయం చెప్పు. నువ్వు ఈ ఊరు ఎప్పుడొచ్చావు? అమ్మా నాన్న అంతా బాగున్నారా? సరస్వతి పోయాక రాకపోకలే తగ్గిపోయాయి.
5: నాకు ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి.
3: ఆహా,
5: నాన్నగారు పోయారు, అమ్మా చెల్లి మా ఊళ్ళోనే ఉన్నారు.
3: అయితే మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెలు నాయన?
4: అమ్మా, అతనికి ఉద్యోగం వచ్చి ఇవాళ రేపు ఇక్కడ చేరిపోతుంటే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ లాగా అలా చచ్చి ప్రశ్న వేస్తావేమిటే?
5: మేమిద్దరమేనండి, నేను మా చెల్లి కళ్యాణి. నాన్నగారు పోయాక అమ్మ అక్కడి నుంచి రానుంటోంది, చెల్లాయి అక్కడే చదువుకుంటోంది. నేను కూడా ఈ మధ్యనే గ్రాడ్యుయేట్ అయ్యాను.

0: ఊరికే ఉండటం ఎందుకని సరదాగా అప్లై చేస్తే ఈ ఉద్యోగం ఇచ్చారు కంపెనీ వాళ్ళు.
1: ఎంత అదృష్టవంతుడు బాబు, ఉద్యోగాల కోసం ఎగబడే వాళ్ళని చూశాను కానీ సరదాగా అప్లై చేస్తే ఉద్యోగం దొరికిన వాళ్ళని చూడలేదు. మొత్తానికి నక్కం తొక్కొచ్చావు.
2: నోరు ముయ్యవే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా వాగుడు.
3: ఎవరిది వచ్చింది?
2: మీ పింతల రెండో కూతురు సుశీల్ లేదు, ఆ సుశీల కొడుకు రామాకాంత్ అండి.
3: సుశీల కొడుకువా? చిన్నప్పుడు సరస్వతి నేను దాని ఆట పట్టించేవాళ్ళం. సరస్వతి నేను ఒక కడుపును పట్టకపోయినా ఎప్పుడు అది నా వెంటే ఉండేది.
2: ఈయన మీ మావయ్యనాయనా?
0: నమస్కారం మావయ్య. జ్ఞానం వచ్చాక నేను ఎవరిని చూడలేదు, అంతా కొత్తగా ఉంది నాకు.
1: వీళ్ళని చూశాక జ్ఞానం తప్పకుండా వస్తుందిలే.
2: రాజ్యం ఏమిటా దురుస్తానో?
0: పర్వాలేదులేండి, రాజ్యం ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటుంది కాబోలు. అలాంటి వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం.
1: ఆడుతూ పాడుతూ ఉంటే అలిపి ఉందని వెనకటికి ఎవరో అన్నారులే.
0: అడగడం మర్చిపోయాను, ఇంట్లో ఎవరు కనపడరే?
2: ఉన్నారు నాయన, వీళ్ళంతా పిల్లలే, ఎక్కడికో వెళ్ళుంటారు.
1: ఆగండి ఆగండి, నేను చెప్తాను. అష్టలక్ష్మిలాగా 8 మంది అక్క చెల్లెళ్ళం మేము. మా పెద్దక్కయ్య ధనలక్ష్మి, పెళ్ళయింది, 2 పిల్లలు. మా 2వ అక్కయ్య రామలక్ష్మి, డిటో, అయితే 1 పిల్ల. మా 3వ అక్కయ్య వసంతలక్ష్మి, పెళ్ళయింది, ఈ ఊర్లోనే ప్రక్క వీధిలో ఉంటున్నారు. 4వదాన్ని నేను, నా పేరు రాజ్యలక్ష్మి. ఇక తర్వాత దాని పేరు వరలక్ష్మి. ఇక చివరి వాళ్ళు కవలలు, జయలక్ష్మి, విజయలక్ష్మి. ఇదే మా కుటుంబంలోని పిల్లల జాబితా.
0: బాగుంది మావయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి.
1: ఏమిటి, ఆడపిల్లల్ని కండం అదృష్టమా? అయినా ఆడపిల్లల్ని కనగానే సరిపోలేదు రమాకాంత్. వాళ్ళకి సరైన చదువు, తిండి, బట్ట ఇవ్వగలుగుతున్నారా అనేది ఆలోచించుకోవాలి.
3: రాజ్యం, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. రమాకాంత్, నేను అదృష్టవంతుడు కాదు నాయన. అందరు ఆడపిల్లల పేర్లలోనూ లక్ష్యం ఉంది, కానీ నా దగ్గర మాత్రం ఆ దూరమైంది బాబు.
2: సర్లేండి, రోజు ఉన్న గొడవలేగా. ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం మనకు కలిసి వచ్చేది ఏముంది, కానీ భోజనానికి లేండి, టైం అయింది.
1: అవునవును, ఏ పాటు తప్పినా సాపాటు మాత్రం తప్పదుగా, నడవండి.
3: రమాకాంత్, నువ్వు ఇవాళ మా ఇంట్లోనే భోజనం చేయాలి.
0: అలాగే మావయ్య.

0: రాజ్యం రాజ్యం
1: నువ్వా రమాకాంత్, రా.
0: ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏం లేదు, మామూలే.
0: కాదు కాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టుంది.
1: రమాకాంత్, నువ్వు ఈ ఊరొచ్చి 6 నెలల పైనయింది. నువ్వు వేరే చోట ఉన్నా ప్రతిరోజు మా ఇంటికి వస్తూ పోతూనే ఉన్నావు. మా ఇంట్లో వాళ్ల మనస్తత్వాల్ని గ్రహించి ఉంటావు. అందరూ స్వార్థపరులే, ఇంటి సంగతి పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ కుటుంబం ఏమైపోతుందని ఆలోచిస్తున్నాను.
0: రాజ్యం, స్వార్థం అనేది మానవుడి బలహీనత. అది కొన్ని విషయాల్లో మంచిదే కానీ కుటుంబం అస్తవ్యస్తం కావడానికి కారణం కాకూడదు కదా.
1: అవును, నువ్వు చెప్పింది నిజం రమాకాంత్. ఈ 6 నెలల్లో నిన్ను బాగా గమనించాను. నిదానం, సౌమ్యత, ఏది మంచో ఏది చెడో నిర్ణయించగల ఆలోచనా శక్తి నీలో ఉన్నాయి. నీకున్న గుణాలలో ఏ 100 వంతైనా మా ఇంట్లో ఏ ఒక్కరికైనా ఉండి ఉంటే మాకీ పాటలు తప్పేవి.
0: రాజ్యం, భగవంతుడు మనుషులందరినీ ఒకేలా పుట్టించడు. శరీరతత్వాల్లో, మనస్తత్వాల్లో మనిషికి మనిషికి తేడా ఉంటుంది కదా.
1: సరే, అసలు విషయానికి వస్తున్నాను. మా నాన్న మూఢనమ్మకాలకి తలవంచి మమ్మల్ని 7 మందిని కన్నాడు. ఇంత అధిక సంతానాన్ని ఎలా కడతీర్చాలా అని ఆలోచన లేని మా అమ్మ ఇప్పటికే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోంది. నోట్లో వెళ్ళడానికి 4 వేళ్లు సరిపోతాయని అనుకునే మనస్తత్వం కాదు మా అమ్మది. ఆర్భాటాలు, ఆడంబరాలు కావాలి ఆవిడికి. మా అమ్మని ఎదిరించడానికి చేతకని మా నాన్న ఆవిడ చెప్పిన వాటన్నిటికీ తల ఆడిస్తాడు. అమ్మకి తోడు అక్కలు. పెద్దక్కకి పెళ్ళైన బావగారితో సహా పుట్టింట్లోనే 2 ఏళ్ళు గడిపేసింది. ఈ 2 ఏళ్లలోనూ మా అక్క బావకి 2 నలుసులు పుట్టారు. వాళ్ళని వదిలించుకున్నాక మా చిన్నక్కకి పెళ్లి చేస్తే ఆవిడ అత్తవారింటికి వెళ్ళిన 6 నెలలకి తిరిగి వచ్చేసింది. తను భర్త మాటామాట అనుకున్నాడట, తనకి నచ్చక వచ్చేసింది.
0: ఏదైనా గొడవ జరిగిందా?
1: ఏమీ లేదు, మా చిన్నక్కకి సినిమాల పిచ్చి.

0: కొత్త సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి ఆడ చూడాలని మంకుపట్టు పట్టిందట. మా బావ దానికి విరుద్ధం. సినిమా టిక్కెట్ అందితే వెళ్తాడు, లేకపోతే పట్టించుకోడు. కొన్నాళ్లు బాగానే జరిగింది. తర్వాత మొదలైంది అసలు గొడవ. ఈ చిన్న విషయం మీద ఇద్దరు పోట్లాడుకుని మొగుణ్ణి కాదని తిరిగి పుట్టింటికి వచ్చేసింది.
1: మరైతే తర్వాత రాజీ కుదిరిందా?
0: మా రామనాథం మామయ్య, మరికొంతమంది పెద్ద మనుషులు మా చిన్నకని ఒప్పించి రాజీ కుదిర్చి పంపారు. మళ్ళీ ఏ నిమిషాన ఊడిపడుతుందో అని భయమేస్తుంది. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లతోనే నడుం విరిగిపోయిన మా నాన్న మా మూడో అక్కయ్య పెళ్లి అతి కష్టం మీద జరిపించాడు. ఎక్కువ నగలు పెట్టలేదని మా మూడో అక్కకి మా అమ్మా నాన్నల మీద కోపం. ఇంట్లో పరిస్థితులు తెలిసి ఉండి కూడా తను చాలా స్వార్థపరురాలుగా ప్రవర్తించింది. దానికోసం మా నాన్న ఈ ఇంటి మీద అప్పు చేసి మరికొన్ని నగలు చేయించి అత్తారింటికి పంపాడు. అయితే సుగుణం ఏమిటంటే, మా మీద కోపంతో ఈ ఊళ్ళోనే ఉంటున్నా మా ఇంటికి మాత్రం రాదు. అది గుడ్డిలో మెల్ల.
1: అమ్మయ్యా, అయిపోయిందా నీ కథ?
0: అప్పుడే ఎక్కడైంది? నా చెల్లెలు ఉంది వరలక్ష్మి. తెలుగు నవలలు చదివి అందులో ఉండే సంఘటనల్ని ఊహించుకోవడం తప్ప దానికి వేరే ప్రపంచం లేదు. ఇన్ని గొడవల మధ్య ఎవరూ పట్టించుకుని వాళ్ళు మా చివరి వాళ్ళిద్దరు. వాళ్ళు ఎక్కడ తిరుగుతారో, ఏం చదువుకుంటున్నారో ఎవరికీ అక్కర్లేదు.
2: ఎవరు పట్టించుకోకపోతే అంత బాధ్యత తెలుస్తుందనివి నువ్వు పట్టించుకోవచ్చుగా. ఆ తప్పంతా అందరి మీద నెట్టేడు ఎందుకు?
0: నాన్న, మీరంతా విన్నారా?
3: అవునే, నాన్నగారే కాదు, మేమంతా అతనికి నువ్వు చెప్పినవన్నీ విన్నాం.
1: ఇందులో తప్పేముందండి?
2: తప్పు మా ఇంటి విషయంలో లేదు రమాకాంత్, కానీ అందరూ బాధ్యత రైతులని ఆరోపిస్తుంటే మరి దాని బాధ్యత ఏముందని అడుగుతున్నాను. అది కూడా ఎవరిని పట్టించుకోకుండా ఉదయం 7 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటల తర్వాత ఇంటికి చేరుకుంటుంది. అంటే ఇంట్లో బాధ్యత నుండి తప్పించుకోలేగా?
0: లేదు నాన్న, నాకు అలాంటి ఉద్దేశం లేదు. పగలు రాత్రి అని లేకుండా నడుములు పడిపోయేటట్లు ఈ వయసులో కూడా మీరు ఈ ఇంటి కోసం తాపత్రయపడుతూ ఇంట్లో వాళ్ళందరి కోరికలు తీర్చడానికి తలకు మించిన భారం మీద వేసుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది నాన్న. మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా ఈ ఇంటిని బాగు చేయడానికి ఉడతాభక్తిగా నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను.
3: ఏమిటే నువ్వు చేసే సహాయం? ఇంట్లో ఉంటే ఏ పని చేయాల్సి వస్తుందో అని మగరాయిళ్ళ బయట తిరిగి రావడమేనా?
0: నన్ను చెప్పునియమ్మా. నాన్న, నేను ప్రొద్దున్నే తిరగడానికి వెళ్ళడం లేదు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు 4 ట్యూషన్లు చెప్తున్నాను. కాలేజీ అయ్యాక కరాటే స్కూల్లో టీచర్గా పనిచేసి అక్కడ నుండి రాత్రి 9 గంటల దాకా ఇంకో 2 పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నాను.
3: మరి ఆ డబ్బంతా ఏం చేశావు?
0: ఆ డబ్బంతా పైసా బ్యాంకులో వేస్తున్నాను. ఇప్పుడు అది వేల సంఖ్యలో ఉంది.
2: అమ్మా రాజ్యం, ముందు వెనక ఆలోచించకుండా నేను తిట్టానమ్మా, ఏమనుకోకమ్మా.
3: ఇంకా దాన్ని బతిమలాడుతున్నారేమిటండి? అది అందరి ఇళ్లకి ట్యూషన్లని చెప్పి పరువు తీస్తూ ఉంటే
4: రాజ్యం మీ పరువేం తీయట్లేచ్చల్లమ్మా. తను చేసే పనులన్నింటిలోనూ నా సహాయ సహకారాలు ఎప్పుడు రాజ్యానికి ఉన్నాయి. రాఘవ, ఎప్పటికైనా ఆడపిల్లలే తల్లిదండ్రులకి సహాయపడేదని నీకు నేను ఏనాడు చెప్పానుగా.
2: ఏమిటాను అంటుంది?
4: అవునరా, మీ ఇంట్లో విషయాలు నాకేం కొత్తగా అనుకున్నా. అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఇంటిని బాగు చేయాలనుకోవటం రాజ్యం తప్ప, దానికి ట్యూషన్లు కుదిర్చి పెట్టింది నేనే. రాజ్యం ట్యూషన్లు చెప్పే ఇళ్ళన్నీ నాకు తెలిసినవే. అది కూడబెట్టిన డబ్బంతా ఈ ఇంటి కోసమే కదా చెడమ్మా. అదేనమ్మా రాజ్యం ఈ ఇంటికి ఇచ్చే బహుమానం.
1: మహయ్య, మీ ఇంటి పరిస్థితులన్నీ విన్నాక మీకు ఏదో విధంగా తోడ్పడాలి అని నాకు కూడా అనిపిస్తోంది.
3: ఏం తోడ్పడతావు నాయన? మాకేమైనా డబ్బు సాయం చేస్తావా?
2: వర్ధనం, అంత కరుగ్గా మాట్లాడకు. ఏమిటి రమ్మాకాంత్ నీ ఉద్దేశం?
1: ఎన్నో తరాల నుండి వస్తున్న చుట్టరికం మంది, మా పెద్దమ్మ మా అమ్మ మీరంతా చిన్నప్పుడు ఒక్కటిగా మెరిగారు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల అందరం చెల్లా చెదిరయ్యాం. ఇప్పుడు మళ్ళా మన చుట్టరికాన్ని బలపరిస్తే ఎలా ఉంటుందో చెప్పండి.
4: అంటే ఏమిటో వివరంగా చెప్పవయ్యా.
1: ఏమి లేదండి, రాజ్యాన్ని నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను. మీ అందరికీ ఇష్టమైతేనే, ఇందులో స్వార్థం ఏమీ లేదు.
2: ఎంత చల్లని మాట చెప్పు రమాకాంత్. ఇన్నాళ్ళు కట్నంతో కానుకలతో ఇల్లు గొల్ల చేసుకుని నాకు నీ మాట వేసవిలో పన్నీరు జల్లులో ఉంది. నాకు అంతకంటే కావాల్సింది ఏమున్నాయినా? రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి నా మా అందరికీ సమ్మతమే.
3: మరి వాళ్ళ అమ్మ ఒప్పుకోవద్దు?
1: లేదండి, మా అమ్మకి ఎప్పుడో రాశాను, ఆవిడ ఎప్పుడూ నా మాట కాదనదు.
4: శుభస్య శీఘ్రం. మరి రాజ్యం మాట ఏమిటో

0: జీవితంలో నాకు ఇటువంటి అదృష్టం వరిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. చెడు అనే మాట వినని రమాకాంత్ నా జీవితంలో కాంతి విరుజుముతాడంటే కాదనగలనా?
1: మంచిదమ్మా, జీవితంలో ఇప్పుడు కష్టాలు ఉంటాయి అనుకున్నాను, కానీ ఇంత మంచి రోజుని కూడా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రమాకాంత్ నిస్వార్థంగా తీసుకున్న నిర్ణయమే అతను మనకిచ్చిన బహుమానం.
2: అప్పుడే అయిపోలేదు రా రాఘవ, నువ్వు ఈ ఇంటి మీద చేసిన అప్పు తీరిపోయిందని చెప్పడానికి వచ్చాను.
1: అప్పు ఎలా తీరిందిరా? నేను పూర్తిగా కట్టిందే.
2: నీ కట్టేసేలేరా?
1: లాభార్థం.
2: ఒరే పిచ్చి రాఘవ, చిన్నప్పటి నుంచి మనం చాలా అతి సన్నిహితులమైన స్నేహితులంరా. నీ కష్టాల్లోనూ సరదాల్లోనూ పాలు పంచుకోవటం నా కనీస బాధ్యత. ఏమాత్రం చేయలేనా? నాకు మాత్రం బాధలు బంది ఏముని చెప్పు.
1: ఒరే రామనాథం, నువ్వు మనిషివి కాబరా, మహానుభావుడివి.
2: అంతంత మాటలంటే నాకు కోపం వస్తుంది రోయ్.
3: కోపం తెచ్చుకోకండి బాబాయ్, ఈ శుభ సమయంలో మీరు మా మావికిచ్చిన పెద్ద బహుమానం ఇది.
4: ఇన్ని మంచి పనులు ఒకే రోజున జరగడం నాకేమిటో అంతా అయోమయంగా ఉంది. ఇవాళ మీ అందరికీ మంచి పాయసం చేసి పెట్టాలనిపిస్తోంది.
0: అదేనా అమ్మా నువ్వు మాకిచ్చే బహుమానం?

0: మీరింతవరకు బహుమానం నాటిక విన్నారు. రచన శ్రీ పాండురంగ.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు సినిమా పాటలు. డాడీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం చంద్రబోస్.

0: కార్యక్రమంలో మీరు వినబోతున్న తదుపరి పాట చిత్రం సినిమా కోసం ఆర్పి పట్నాయక్, రవివర్మ, కౌశల్య పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.
1: సూపర్ అన్నాడు, థ్యాంక్స్ చెప్పింది, కిస్సులు ఇచ్చాడు, క్యాచ్ పట్టింది,
2: ఏదో చెప్పాడు,
1: సిగ్గుపడింది,
3: రోజాని ఇచ్చాడు.

0: Mao! పారిపోతున్నదే
1: ఎవరు రేటే
0: వెళ్ళిపోతున్నదే
1: ఎవరు రేట్?

0: ఆగిపోమన్నాడో
1: ఎవరండి?
0: పారచిమన్నాడు.

ఇంతటితో నాటికా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూకాశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and

0: Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: ఇరాన్లో భద్రత పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయ పౌరుల కోసం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య

0: మొత్తం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ, అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: ఈరోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవా నిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశమిస్తూ, రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగనిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1,00,000 పాస్పోర్టులు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పీఎస్కే, పీఓపీఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటి వరకు సుమారు 1,47,00,000 చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారి చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ, దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా

0: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్దం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని ఆయన కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్టలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిణి శ్రీమతి డి సంధ్యా గారితో పరిచయం, ఇంకా జానపద గేయాలు మొదలైనవి వింటారు. కార్యక్రమంలో ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు జామ సాగులో యాజమాన్యం, సస్యరక్షణ ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో పరిచయం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్వాణి కార్యక్రమంలో ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారి దగ్గర ఉన్నాము. జామ సాగులో యాజమాన్యము, సస్యరక్షణ వివరాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి మీ దగ్గరకు వచ్చాం మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ముందుగా నేలలు, మొక్కలు, రకాల గురించి రైతు సోదరులకు వివరిస్తారు, విందాం మరి.
1: మన రాష్ట్రంలో జామ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో కొంచెం ఎక్కువగా పండిస్తున్నారు. జామ తోటలు పెంచడానికి ముఖ్యంగా లోతైన మురుగునీటి పారుదల గల నేలలు అనుకూలం. దీనికి ఉద్దజన సూచిక వచ్చి 4.8 నుంచి 8.2 వరకు ఉండవచ్చును. ఇందులో ముఖ్యంగా జామలో ఎక్కువగా పండించే రకాలు వచ్చేసి 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో తెల్లకండ రకాలు, రెండోదేమో ఎర్రకండ రకాలు. తెల్లకండ రకాలు వచ్చేటప్పటికి అలహాబాద్ సఫేద, లక్నో 49, సఫేద్ జామ్, అర్క మృదుల, అర్క అమూల్య, శ్వేత, ఇవి తెల్లకండ రకాలు. అలాగే ఎర్రకండ రకాలు వచ్చేసి రెడ్ ఫ్లెష్, లిక్కిత్ మరియు కిరణ్ అనే 3 రకాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో. జామకు ఎక్కువగా పోషక లోపాలు వస్తూ ఉంటాయండి. ఆకులు ఎరుపు రంగులోకి మారినప్పుడు భాస్వరం, పొటాష్, జింక్, సేంద్రియ పదార్థాలు మిశ్రమ లోపాలుగా గుర్తింపవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వేసి ఈ లోపాలను నివారించవచ్చు అండి. ఆకులు ఎరుపు రంగులో ఉన్నప్పుడు ముఖ్యంగా 4 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాముల బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
0: ఓకే మేడం గారు, మరి జామ సాగులో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణలో భాగంగా మొదటగా నేలలు, మొక్కల రకాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎరువుల యాజమాన్యము, అందులోనే నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
1: జామలో మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు వేయవలసిన ఎరువుల వివరాలండి. మొదటి సంవత్సరం వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక్కొక్కటి 100 గ్రాములు మరియు పశువుల ఎరువు 15 కిలోలు అందించాలి. అలాగే 2వ ఏడాది వచ్చేసి నత్రజని 200 గ్రాములు, భాస్వరం 80 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు, పశువుల ఎరువు 30 కిలోలు అందించాలి. అలాగే 3వ ఏడాది వచ్చేసరికి నత్రజని 300 గ్రాములు, భాస్వరం 120 గ్రాములు, పొటాష్ 300 గ్రాములు, పశువుల ఎరువు వచ్చేసి 45 కిలోలు అందించాలి. 4వ సంవత్సరం వచ్చి నత్రజని 400 గ్రాములు, భాస్వరం 140 గ్రాములు, పొటాష్ 400 గ్రాములు, పశువుల ఎరువు 60 కిలోలు అందించాలి. ఆ పై సంవత్సరాల చెట్లన్నిటికీ నత్రజని 500 గ్రాములు, భాస్వరం 200 గ్రాములు, పొటాష్ 500 గ్రాములు, పశువుల ఎరువు 100 కిలోలు ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒక్కసారి 2 దఫాలుగా చెట్లకు అందించాలి. నీటి యాజమాన్యం వచ్చేటప్పటికీ వాతావరణానికి అనుగుణంగా నీటిని అందించాలి. జామకు కొన్ని తోటల్లో చూసినంత వరకు ఎక్కువగా నీరును అందించడం వలన ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదుల వద్ద తేమ శాతాన్ని గమనించుకుంటూ రైతులు ఎండాకాలంలో అయితే వారానికి 2 సార్లు, చలికాలము, వర్షాకాలంలో అయితే అసలు అందించకపోవడమే మంచిది. చలికాలంలో 15 రోజులకు ఒకసారి నీటిని అందించినట్టయితే చెట్లు బాగుంటాయి.
0: ఓకే మేడం గారు, జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి, కొంత నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. జామ సాగు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా చీడపీడల గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
1: జామలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అత్యధికంగా బాధిస్తున్నది వచ్చేసి పండు ఈగ. ఈ పండు ఈగ ఏంటంటే కాయలు పక్వానికి రాగానే ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ పండు ఈగ ఆశించిన కాయల్ని తోటల నుండి మొదట ఏరి నాశనం చేసేయాలి. పిండి దశ దాటి నాటి నుంచి మిథైల్ యూజనాల్ అనే ఎరలు లభిస్తాయండి. వాటిని 6 నుంచి 8 చొప్పున 1 ఎకరానికి అమర్చి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఉధృతిని బట్టి ఆ ఎరలను మార్చుకుంటూ ఉండాలి. లేదా రైతులు ఈ ఎరలను స్వయంగా కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. అవి ఎలా అంటే మొత్తాయిల్ యూజనాల్ 2 మిల్లీలీటర్లు, మెలాథియన్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపిన ద్రావణంలో చిన్న చిన్న చెక్క ముక్కలను ముంచి ఒక ప్లాస్టిక్ సీసాల్లో కట్టి తోటల్లో అమర్చితే ఈ పండు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. లేదా ఇంకొక విధానం ఏంటంటే బాగా ఎక్కువ ఉధృతి అనుకున్నప్పుడు లీటర్ నీటికి 100 గ్రాములు బెల్లం లేదా పులిసిన గంజి మరియు ఒక మెలాథియన్ 5 మిల్లీలీటర్లు ఒక మట్టి పాత్రలో పోసి తోటల్లో అమర్చినట్లయితే ఈ పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చు. ఇక 2వది వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది వచ్చేసి నులిపురుగులు. ఈ నులిపురుగులు ఏంటంటే ఆశించిన మొక్కలు ఆకులు

0: పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. మొక్కలలో కూడా ఎదుగుదల అనేది లోపిస్తుంది. కొమ్మలు రెమ్మలు ఎండిపోవటం, కాపు తగ్గిపోవటం ఇలాంటివన్నీ దానికి సూచనలు. ఈ సమస్య రాగానే మొదట నివారణకు పశువుల ఎరువుతో పాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రాముల వేపపిండి మరియు నులిపురుగుల గుడ్లను నాశించి నష్టపరిచే ఒక శిలీంధ్రం, దాని పేరు వచ్చేసి ప్యాసిలోమైసిస్ లిలేసినస్ అనే శిలీంధ్రాన్ని 25 గ్రాములు పాదిలో వేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ గుళికలన్నీ లభిస్తాయండి, అవి 60 గ్రాములు ఒక పాదిలో వేసి ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే నులిపురుగులని నివారించవచ్చు. అలాగే కూడా కొత్త తోటలు వేసుకునే రైతులు బంతి మొక్కలను ప్రతి చెట్టు వద్ద నాటుకున్నట్లయితే లేదా అంతర పంటగా వేసుకున్నట్లయితే 2 రకాలుగా రైతులకి ఉపయోగం అండి. ఒకటి అంతర పంట వలన ఆదాయం పొందవచ్చు, అలాగే వచ్చేసి దానిలో నుంచి వెలువడే రసాయనాలు జామ తోటల్లో నులిపురుగులను చంపడానికి సహాయం చేస్తాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా బంతిపూల చెట్లని అంతర పంటగా లేదా మొక్కకు ఒక చెట్టు చొప్పున కొత్త తోటల్లో వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రైతులు మొక్కలు కొనుక్కునే సమయంలో ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా నులిపురుగులు లేని మొక్కలను వేరుకొని తెచ్చుకోవాలని తెలియపరుస్తున్నాను. ఇంకొకటి వచ్చేసేసి జామలో వచ్చేది కాయ తొలిచే పురుగు. అంటే జామలో 2 రకాల కాయ తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తున్నాయండి. ఒకటేమొచ్చేసి రెక్కల పురుగులు, గుడ్లను పూత మరియు పిందెలపై గుడ్లు పెడతాయి. లార్వాలు కాయ లోపలికి తొలుచుకొని పోయి గుజ్జును తింటాయి. కాయ తొలుచు పురుగులు ఆశించినప్పుడు కాయకు రంధ్రాలు ఏర్పడి తద్వారా బ్యాక్టీరియా బూజు తెగులు వ్యాపించి కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు వచ్చేసి పూత మరియు మొగ్గ దశలో ఉన్నప్పుడే 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒకదాన్ని తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు ఆశించకుండా నివారించవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే పురుగు ఆశించిన కాయలను మొదట తోటలో నుంచి వేరి నాశనం చేసుకోవాలి. సో ఇవి పురుగులు.
1: ఓకే మేడం గారు, మరి జామ సాగులో యాజమాన్యము సస్యరక్షణలో భాగంగా ఇప్పుడు పురుగుల గురించి చక్కగా రైతు సోదరులకు వివరించారు, ఇప్పుడు తెగుళ్ళ గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం గారు.
0: ఓకే అండి, జామలో ముఖ్యంగా 3 రకాల తెగుళ్ళు వస్తుంటాయి. ఒకటి వచ్చేసి మొదట ఎండు తెగులు. ఈ తెగులు ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు పచ్చ రంగుకు మారిపోతాయి. కొమ్మలు పైనుండి క్రిందికి ఎండుతాయి. ముందుగా చెట్టు కింద భాగంలో కొమ్మలు ఎండుతాయి, ఆ తర్వాత ఆకులు వడలిపోయి రాలిపోతాయి, చెట్టు మోడు బారిపోతుంది. ఈ తెగుళ్ళు ఎక్కువగా చౌడు భూముల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీగలు తీవ్రతను తగ్గించేందుకు మొదటగా ఏం చేయాలంటే వర్షపు నీరు మొక్కల మొదలలో నిలవకుండా చూసుకోవాలి. అలాగే కూడా అత్యధికంగా నీరు ఇవ్వడం కూడా తగ్గించాలి, అవసరమైనంత వరకే నీటిని అందించాలి. దీని నివారణకు మొక్కకు కిలో చొప్పున జిప్సం, పచ్చిరొట్ట ఎరువు లేదా పశువుల ఎరువు ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి. అలాగే మొదట్లోనే గమనించుకొని తెగులని చెట్టు మొదళ్ళ దగ్గర కార్బన్ డిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి పాది మొత్తాన్ని తడపాలి. ఇలా వారానికి 2 సార్లు 2 నెలల వరకు చేస్తే ఈ తెగుల్ని నివారించవచ్చు. ఒకవేళ చెట్టు పూర్తిగా వెండిపోతే ఆ మొక్కను వేర్లతో సహా పీకి వేయాలి మొదట. ఆ తర్వాత చెట్టు చుట్టూ 1 మీటర్ లోతు వరకు తవ్వి 2% ఫార్మాలిన్ ద్రావంతో గుంతను తడపాలి. 14 రోజుల తర్వాత ఎండుటాకులను ఆ గుంతలో వేసి మంట పెట్టాలి. ఇలా చేసిన తర్వాత మాత్రమే మళ్ళా మీరు కొత్త మొక్కలు ఎక్కడైతే మీరు తీసివేశారో అక్కడ కొత్త మొక్కలను నాటుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఆంత్రక్నోస్ కుళ్ళు తెగులు. దీని లక్షణాలు ఏంటంటే కాయలు గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి, లేత కొమ్మలు మరియు ఆకులు కూడా పూర్తిగా రంగు మారి మారిపోయి ఎండిపోతాయి అన్నమాట. పూర్తిగా మాగిన పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగం గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఈ లక్షణాలని ముందుగా రైతులు గుర్తించాలి. ఇలా ఏర్పడిన 2-3 రోజుల్లో పండ్లు కుళ్ళిపోతాయి. దీని నివారణకు మొదట రైతు ఎండిన రెమ్మలను కొమ్మలను కత్తిరించి కుళ్ళిన పండ్లను తోటలో నుంచి తొలగించాలి మొదట. ఆ తర్వాత కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బన్ డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కాయ పూర్తిగా తయారయ్యే వరకు పిచికారి చేస్తూనే ఉండాలి. రైతులు ఈ విధంగా ఖచ్చితంగా ఈ నివారణ చర్యలు పాటిస్తే ఆంత్రక్నోజకుళ్ళు తెగుల్ని పూర్తిగా నివారించవచ్చు. ఇంకొకటి వచ్చే జామ తోటల్లో గమనించేది ఏంటంటే గజ్జి తెగులు. ఇది దీని లక్షణాలు ఏంటంటే పచ్చికాయలపై చిన్న తుప్పు లేదా గోధుమ రంగులు మచ్చలు కనిపిస్తాయి. కాయ పెరిగే కొద్దీ ఆ మచ్చలు పెద్దవైతాయి. పెద్దవయ్యి కాయలు పగిలి మధ్యలో గుంటలు ఏర్పడతాయి అన్నమాట. అంచులు గమనిస్తే కనుక ఎత్తుగా ఉంటాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే కాయలు గట్టిగా మారి రాలిపోతుంటాయి. ఈ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ లేదా ట్యాబ్యుకొనజోల్ లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు మరియు స్ట్రెప్టోసైక్లిన్ 0.3 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఆ తెగులు తగ్గేంత వరకు పిచికారీ చేస్తూ ఉండాలి.
1: ఓకే మేడం గారు, జామ సాగు యాజమాన్యము సంరక్షణలో భాగంగా చెప్పడం జరిగింది తెగులు నివారణ గురించి కూడా. ఇప్పుడు జామ సాగులో సూక్ష్మ పోషకాలు యాజమాన్యం గురించిన విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం గారు.
0: జామలో సూక్ష్మ పోషకాలు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది సూక్ష్మ పోషకాల లోపం వలన కూడా పూత పిందె రాలిపోవడం జరుగుతుంది, కాయ పగుళ్ళు కూడా జరుగుతాయి. సో అందులో ముఖ్యంగా జింక్ లోపం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయినట్లు ఉంటుంది. ఆకులు మరీ చిన్నగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే ఈ జింక్ లోపాన్ని సవరించవచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా మెగ్నీషియం లోపం వస్తుంది. ఇది ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పంట తొలి దశలో ఆకులు రంగు కోల్పోయి పాలిపోయి ఉంటాయి. వేసవి కాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి అన్నమాట. దీని నివారణకు 2 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ నీటిలో కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపాన్ని అరికట్టవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆకులు ఎరుపు రంగులోకి కూడా మారుతూ ఉంటాయి. ఇది 3 రకాల కారణం కావచ్చు. 1 భాస్వరం, పొటాషు, జింక్ మరియు సేంద్రీయ పదార్థాలు కూడా తక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను వేసి ఈ లోపాలని నివారించుకోవచ్చు. అలాగే 4 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాములు బోరాన్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఆకులు ఎరుపు రంగుతనాన్ని తగ్గించవచ్చు అన్నమాట, పత్రహరితాన్ని పెంచవచ్చు.
1: ఓకే మేడం గారు, మరి సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి కూడా జామ సాగు సంబంధించి వివరించడం జరిగింది. జామ సాగులో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో మరి చక్కటి విషయాలు రైతు సోదరులకు అందించాము. మరి మేడం గారికి ఒకసారి నమస్కారం, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో పరిచయం విన్నారు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परम्परा है परम्परागत खेती.
2: జానపద గేయాలు వింటారు కార్యక్రమంలో.

కోడె వయసులో ఉన్న కుర్రకారు కొంటె మాటలతో చిలిపి ఊహలతో ఎదుటివారికి పొడుపు కథలు వేయడం, వారు దాన్ని సంస్కారయుతంగా విప్పడం, వినేవారికి ఒకవైపు గిలిగింతలు పెడుతూ మరోవైపు ఆనందాన్ని కలిగించే ఆ పాట వినండి.

0: పాగులున్న మొనగాడు ముల్లంకాయ పోతులన్నా దున్న పోతులన్నా పోతులన్నా కల్లి పోతులన్నా.
1: వాడు తాగుడు మరిగాడు, వేశ్యలతో చెడతిరిగాడు, కడకు అన్నీ పోగొట్టుకుని చతికిలబడ్డాడు. అందరిచేత చీచా అనిపించుకున్నాడు. వ్యసనాలకు బానిసై కష్టాలు కొని తెచ్చుకున్న ఓ డౌలుగాని దుస్థితి ఇలా ఉంటుంది.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి ఘట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి ఘట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి ఘట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు.
3: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి

59 సంవత్సరాలు అనేది మొన్నటి వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది 10 కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంకు ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 నుంచి 100-200 వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 పొదుపు వేసుకున్నారు అనుకోండి, 10 ఆ సంఘంలో ఉంటే 300 అవుతుంది. ఆ 300 కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 ఈ 6 కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంక్ వచ్చి వాళ్ళు పొదుపేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20 లోన్ తీసుకుంటున్నారు సార్. 20 లోన్ తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతిదానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఏ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,28,000 టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 వరకు ఇచ్చాము. ఇంకొక 80 ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది, కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాము. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటూ ఒక కమిటీ ఉంటుంది సార్, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే వీఓఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము. ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు, సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10-15 ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా,

0: బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్ కు దోకా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రిపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4000 రూపాయలు ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీల్ గా జాయిన్ అప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్ తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బుల్ని కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రిపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్ కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఎస్జీని. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్ గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు.
0: సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 430 రూపాయలు చెల్లించే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా పిఎంఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇది ఏంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటి అప్పుడు ఆ మహిళా సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తా ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్లో కిషోర, కౌమార, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్ గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళలు, మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు స్వయం

0: సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్. నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డిఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే యోగాతో అందరికీ ఆరోగ్యం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం, పరిచయకర్త కుమారి మౌనికా రెంటాల, ఇంకా విజయానికి ఆయువు పట్టు ఏకాగ్రత శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారితో ప్రసంగం, అలాగే సినిమా పాట మొదలైనవి వింటారు. కార్యక్రమంలో ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా విద్యా సమాచారం వింటారు. ఎస్పీఎం వివిలో డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 2026/27 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 15 వరకు అప్లై చేసుకోవాలి. కోర్సు వివరాలు: పాలియేటివ్ కేర్ సర్టిఫికేట్ కోర్సులో 15 నుంచి 25 సీట్లు ఉంటాయి.

ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సు 3 నెలల వ్యవధి కలిగి ఉంటుంది. అలాగే పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులో 60 సీట్లుంటాయి. బ్యాచిలర్ డిగ్రీ అంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సు 1 ఏడాది వ్యవధి కలిగి ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ యోగా కోర్సు ప్రవేశానికి ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. ఈ కోర్సు 1 ఏడాది వ్యవధి కలిగి ఉంటుంది. అలాగే పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సు ప్రవేశానికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండవచ్చు. ఈ కోర్సు వ్యవధి ఎంతంటే 1 ఏడాది. అలాగే పీజీ డిప్లొమా డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్సుకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు, ఇతర కోర్సులకు దరఖాస్తు ఫీజు 150 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. పూర్తి చేసిన ఆఫ్లైన్ దరఖాస్తుకు అవసరమైన ధృవపత్రాలు డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి చివరి తేదీలోగా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఈ చిరునామాకు పంపించాలి. జూలై 15వ తేదీ దరఖాస్తు చేయటానికి చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.sbmvv.ac.in. ఉద్యోగ సమాచారం: NFRA ఢిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు, న్యూఢిల్లీలోని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ NFRA ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ CA లేదా CMA 4 పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్ లీగల్ 4 పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్ IT వెబ్ డిజైనర్ 1 పోస్టు, మొత్తం 9 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పోస్టులను అనుసరించి CA లేదా CMA సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా MCA లేదా BA లేదా LLB లేదా LLM ఉత్తీర్ణతతో పాటు ఏడాది నుంచి 2 ఏళ్ళు ఉద్యోగ అనుభవం ఉండాలి. నెలకు 70,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. చివరి తేదీ నాటికి అభ్యర్థులు 32 ఏళ్లకు మించకూడదు. ఆఫ్లైన్ లేదా ఈమెయిల్ manager@nfra.government.in లేదా పోస్టు ద్వారా పంపాలి. మీరు సంప్రదించవలసిన చిరునామా: జాతీయ ఆర్థిక నివేదికల ప్రాధికార సంస్థ, 7వ అంతస్తు, HT హౌస్, 18-20 కేజీ మార్గ్, ఢిల్లీ. వెబ్సైట్ చిరునామా manager-admin@nfra.government.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటారు యోగాతో అందరికీ ఆరోగ్యం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల.
1: రోజంతా ఆఫీస్లో కూర్చొని పనిచేసే ఉద్యోగులున్నారు, గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు, అలాగే బీపీ, థైరాయిడ్, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. వీరందరికీ యోగా ఎలాగో ఉపయోగపడుతుందో వివరించడానికి ఉత్తరాఖండ్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో పీజీ చేసినటువంటి ఆకుల చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. నమస్కారం చంద్రమౌళి గారు.
2: నమస్కారం మౌనిక గారు. ఎందుకంటే చాలామంది యోగా అంటే అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందని అనుకుంటారు, కానీ నిజానికి యోగా ప్రతి వ్యక్తి శరీర అవసరాన్ని అనుసరించి మారుతూ ఉండే సాధన. ఇప్పుడు మీరు

చెప్పిన వారికి యోగా ఎలా ఉపయోగపడుతుందో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది 8-9 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారు. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, భుజాల నొప్పి సాధారణంగా వస్తుంటాయి. స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉండడం వల్ల కంటి అలసట, తలనొప్పి వస్తాయి. పని ఒత్తిడి, డెడ్లైన్ల వల్ల మానసిక అలసట, నిద్ర సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇంత కదలిక లేని జీవనశైలి వల్ల జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటివి కూడా కనిపిస్తుంటాయి.

పని ఒత్తిడి, డెడ్లైన్ల వల్ల మానసిక అలసట, నిద్ర సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇంత కదలిక లేని జీవనశైలి వల్ల జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటివి కూడా కనిపిస్తుంటాయి. వీరికి తాడాసనం, వృక్షాసనం వంటి నిలబడే ఆసనాలు శరీర భంగిమను సరిచేయడంలో సహాయపడతాయి. భుజంగాసనం, మార్జరాసనం, సేతుబంధాసనం వంటి వెన్నెముక వంటివి వెన్నెముకకు విశ్రాంతినిచ్చి వెన్ను నొప్పిని తగ్గిస్తాయి. త్రికోణాసనం పక్క కండరాలను సాగదీసి శరీరానికి తేలికదనాన్ని ఇస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడే కుర్చీలో కూర్చొని మెడ తిప్పడం, భుజాలు తిప్పడం లేదా మణికట్టు, ఇలా ప్రతి గంట ఒకసారి పవనముక్తాసనం లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటే శరీరం తేలిక పడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి అనులోమ విలోమ ప్రాణాయామాలు, భ్రామరీ ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది. ఇవి మనసును శాంతపరిచి ఏకాగ్రతను పెంచుతాయి. ఉదయం పనికి వెళ్లే ముందు 10-15 నిమిషాలు ఈ సాధన చేస్తే రోజంతా శరీరం, మనసు తేలిగ్గా ఉంటాయి. క్రమం తప్పకుండా చేస్తే చాలు, పెద్ద మార్పు తప్పకుండా తీసుకొస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి 3 నెలలకి శరీర అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకే రకమైన సాధన అందరికీ చెప్పడం సరికాదు. 3 నెలల్లో శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి సాధన చాలా తేలికగా తక్కువ వ్యవధితో ఉండాలి. ఆ తర్వాత 3 నెలల్లో శరీరం కొంత స్థిరపడుతుంది. కాబట్టి మధ్యస్థమైన సాధన చేయవచ్చు. ఆ తర్వాతి 3 నెలల్లో పొట్ట పెరిగే కొద్దీ బ్యాలెన్స్ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి సాధన మరింత నెమ్మదిగా సపోర్ట్తో ఉండాలి. సాధారణంగా శ్వాస సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉజ్జాయి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం వంటివి ప్రసవ సమయంలో శ్వాసను నియంత్రించుకోవడానికి బాగా సహాయపడతాయి. మార్జరాసనం వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. బద్ధకోణాసనం అంటే కాళ్ళు మడిచి కూర్చునే ఆసనం. పెల్విక్ ప్రాంతాన్ని తేలికగా సాగదీసి ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. గోడకు ఆనుకుని చేసే తాడాసనం భంగిమను సరిచేస్తుంది. కానీ సూర్య నమస్కారాలు, బలమైన ట్విస్టులు, పొట్ట మీద పడుకుని చేసే ఆసనాలు, శ్వాసను బలంగా బయటికి తీసే కపాలభాతి వంటివి పూర్తిగా మానుకోవాలి. మానసికంగా కూడా ఈ సాధన ఆందోళనను తగ్గించి నిద్ర నాణ్యతను పెంచుతుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఏ ఆసనమైనా వైద్యుని సలహాతో, ప్రీనాటల్ యోగాలో అనుభవం ఉన్న నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలి. సొంతంగా ఏదైనా ప్రయత్నించడం మంచిది కాదు. ఇప్పుడు మరి వృద్ధుల గురించి చూద్దాం. వృద్ధాప్యంలో శరీర అవసరాలు పూర్తిగా వేరే విధంగా ఉంటాయి. కీళ్ళ వశ్యత తగ్గడం, కీళ్ళ నొప్పులు, బ్యాలెన్స్ సమస్యలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి చాలా సాధారణంగా కనిపిస్తాయి. రక్త ప్రసరణ తగ్గడం వల్ల చేతులు, కాళ్ళల్లో మంటలు, నిద్ర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వీరికి సాధన నెమ్మదిగా, నొప్పి లేకుండా మరియు అవసరమైతే మద్దతుతో ఉండాలి. ఏ ఆసనము బలవంతంగా చేయకూడదు. చైర్ యోగా అంటే కుర్చీ సహాయంతో చేసే ఆసనాలు వృద్ధులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కుర్చీలో కూర్చొని చేసే వెన్నెముక తిప్పుళ్ళు, ముందుకు వంగే తేలికపాటి భంగిమలకు కీళ్లకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. గోడ లేదా కుర్చీ సహాయంతో చేసే వృక్షాసనం బ్యాలెన్స్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటితో పాటు శ్వాస సాధన, ధ్యానం మానసిక స్థిరత్వానికి, నిద్ర నాణ్యత మెరుగుపరచడానికి సహాయపడతాయి. భ్రమరీ ప్రాణాయామం ముఖ్యంగా మనసును శాంతపరిచి ఒంటరితనం, ఆందోళన భావనలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీలైతే గ్రూప్ క్లాసులలో సాధన చేయడం వల్ల మానసికంగా కూడా ఉత్సాహం పెరుగుతుంది. లేచేటప్పుడు, పడుకునేటప్పుడు తొందరపడకుండా నెమ్మదిగా కదలడం ముఖ్యం. ఇక్కడ ముందుగా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది, ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా ఎముకల సమస్య ఉంటే. ఇప్పుడు మనం దీర్ఘకాలిక వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. బీపీ, థైరాయిడ్, షుగర్ వంటి సమస్యతో ఉన్న వారి గురించి చూద్దాం. ఇవి 3 వేర్వేరు రకాల జాగ్రత్తలు అవసరమయ్యే పరిస్థితులు. బీపీ ఎక్కువగా ఉన్నవారు తలకిందులుగా ఉండే ఆసనాలు అంటే శీర్షాసనం, సర్వాంగాసనం వంటివి మానుకోవాలి. వేగంగా శ్వాసను తీసుకునే కపాలభాతి, భస్త్రిక వంటి ప్రాణాయామాలు కూడా వీరికి సరిపడవు. వీరికి శవాసనం, యోగ నిద్ర, అనులోమ విలోమ ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం మనసును శాంతపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. తేలికపాటి నడక కూడా వీరికి మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి సర్వాంగాసనం, మత్స్యాసనం, హలాసనం, ఉష్ట్రాసనం వంటి ఆసనాలు గొంతు

0: శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయని చెబుతారు. కానీ హైపర్ థైరాయిడ్ ఉన్నవారు ఈ ఆసనాలు వేసే ముందు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి, ఎందుకంటే అందరికీ ఇవి సరిపడవు. నెమ్మదిగా స్థిరంగా సాధన చేయడం చాలా మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారికి మధ్యస్థ వేగంతో చేసే సూర్య నమస్కారాలు, మండుకాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, పవనోక్తాసనం వంటివి శరీరం ఇన్సులిన్ను మెరుగ్గా ఉపయోగించుకోవడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పబడుతుంది. భోజనం తర్వాత తేలికపాటి నడక కూడా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. అయితే మూడు సందర్భాల్లోనూ మందులు తీసుకుంటున్న వారు తమ వైద్యుని సలహా తీసుకొని తమ శరీర స్థితికి తగ్గట్టుగా సాధనం చేయడం చాలా ముఖ్యం. తమ చక్కెర లేదా రక్తపోటు స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే యోగా అనేది ఒకే రకమైన సాధన కాదు, అది ప్రతి వ్యక్తి వయస్సుకు, వృత్తికి, ఆరోగ్య స్థితికి తగ్గట్టుగా మార్చుకోగలిగే ఒక జీవన విధానం. ఉద్యోగి అయినా, గర్భిణీ స్త్రీ అయినా, వృద్ధులైనా లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారైనా సరైన మార్గదర్శకత్వంతో నిత్యం నిబద్ధతతో సాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు.
1: చాలా బాగా వివరించారు చంద్రమౌళి గారు, ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు మేడం.
3: మీరింతవరకు యోగాతో అందరికీ ఆరోగ్యం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కుమారి మౌనికా రెంటాల. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: మీరింతవరకు విన్న ఈ పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం మరియు శివగణేష్. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు విజయానికి ఆయువు పట్టు ఏకాగ్రత, శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారితో ప్రసంగం.
1: ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి తగినంత ఏకాగ్రత ఉంది. అది లేదనుకోవడం అవివేకం. ఆకాశంలో ఎగిరే గ్రద్దకు నేల మీద పాము కనబడడం ఏకాగ్రతే. దాన్ని పట్టుకోవడానికి ఏ స్పీడులో రావాలి, ఆ సమయానికి కిందనున్న ప్రాణి ఏ స్పీడులో వెళ్తుంది, అన్నీ తన మనసులో అంచనా వేసుకొని టఫీమని దాన్ని పట్టుకొని పైకి లేచిపోతుంది. గ్రద్దకు చక్కని ఏకాగ్రత, పర్ఫెక్ట్ టైమింగ్ ఎవరు నేర్పారు? అది సహజ సిద్ధంగా ఉన్నదే. పాము హఠాత్తుగా కప్పని పట్టుకున్నా, చిరుతపులి మైళ్ళ తరబడి జింకను తరిమి చంపినా ఏకాగ్రతే ముఖ్యం. అది ఒక్క క్షణం సడలితే ఆకలికి బలి కావాల్సిందే. అంటే మనిషిలో ఏకాగ్రత పెరగాలంటే ఆ ఆరాటం, ఆ తపన పెరగాలి. అంటే తను చేపట్టిన కార్యం పట్ల నిరంతరం కృషిలాంటి తపన కావాలి. ఈ కాలం స్టూడెంట్స్కి చదువు పట్ల అది అంతగా లేదు. పాపం, అదేదో వాళ్ళ పేరెంట్స్లోనే ఉంది. స్టూడెంట్స్కి మాత్రం చదువు పట్ల తగినంత ఏకాగ్రత కుదరటం లేదని, ఇతర విషయాల్లో ఉన్న ఏకాగ్రతను తమకు తెలియకుండానే పెంచుకుంటున్నారు. అమూల్యమైన సమయాన్ని, అరుదైన జీవిత అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుంటున్నారు. ఊహను ఊహతోనే తిప్పికొట్టాలంటారు వివేకానంద స్వామి. ఆయన శిష్యులతో ఊహాశక్తిని మనం చక్కగా వినియోగించుకుంటే అది చక్కని స్నేహితుడు కాగలదు, మనల్ని ఎక్కడికైనా చేర్చగలదు. ఊహాశక్తి మనిషిని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళగలదు, అధపాతాళానికి నెట్టగలదు. ఏకాగ్రత సాధించడానికి అనేక మార్గాలను అనాదిగా ఎందరో సూచిస్తూనే ఉన్నారు. యోగా సాధన చేసేవారు మనసుని ఒక మదపటేనుగుతో పోల్చారు. అది అదుపు ఆజ్ఞ లేకుండా విచ్చలవిడిగా అడవిని ధ్వంసం చేస్తుంది. కానీ దానిని తెలివిగా బంధించి తగిన శిక్షణిస్తే మనిషి చెప్పినట్లు వింటుంది, ఎంత బరువునైనా మోస్తుంది, చివరకు సర్కస్లో సైకిల్ కూడా తొక్కుతుంది. అదేవిధంగా మన మనసుని అదుపులో ఉంచుకుంటే ఏకాగ్రత దానికదే వస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ఏకాగ్రత మీ బానిసలా పడి ఉంటుంది. సహజంగా చాలామంది స్టూడెంట్స్ చదివే సమయంలో తమకన్నా బాగా చదివే వారి గురించి ఆలోచించడమో అసూయపడమో చేస్తారు. అది ఏకాగ్రతను భంగం చేస్తుంది. ఇది మానుకోవాలి.

0: యోగా సూత్రాలను ప్రపంచానికి అందజేసిన పతంజలి మహర్షి మనసును నిర్చలంగా చేసుకుని ఏకాగ్రత పొందాలంటే ఒక 4 అలవాట్లను మనకు నేర్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1, ఆనందంగా ఉన్నవారి పట్ల స్నేహభావంగా ఉండాలి. అంటే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న వారితో స్నేహంగా ఉంటే అసూయ అనేదే ఉండదు, అసూయ పడితే దుఃఖం తప్పదు. 2, దుఃఖంలో ఉన్నవారి పట్ల దయతో ఉండాలి. అంటే మీకన్నా సమస్యల్లో ఉన్న విద్యార్థుల పట్ల ప్రేమ దయలను పెంచుకోవాలి. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. 3, మంచివారి పట్ల సంతోషంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. మీ ఫ్రెండ్స్ విజయం సాధించినప్పుడు మీరు సంతోషించగలిగితే మీరు అదృష్టవంతులు, లేని పక్షాన బాధలు తప్పవు. 4, చెడ్డవారి పట్ల ఉపేక్ష ఉండాలి. మిమ్మల్ని విమర్శించిన వారిని మీరు క్షమించగలగాలి. ఒకవేళ నిజంగా మీలో లోపం ఉంటే అది వెంటనే దిద్దుకోవాలి. మీరు రాసే పరీక్ష ఏదైనా కానివ్వండి, 5వ తరగతి నుండి ఐఏఎస్ దాకా ఏ పరీక్షలు రాసినా విజయం సొంతం చేసుకోవాలంటే 4 లక్షణాలను పాటించాలి. 1, హై విజన్. అంటే మీరు నిర్ణయించుకునే లక్ష్యం సామాన్యంగా ఉండకూడదు. అది సాధించినందువలన మీతో పాటు మీ కుటుంబం బంధుమిత్రులందరికీ శుభం జరగాలి. 2, ఓవర్కమ్ అట్రాక్షన్స్. స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ లక్ష్యం గట్టిది కాబట్టి ఆకర్షణలకు మీరు లొంగరు. కష్టపడకపోతే ఫలితం లేదు. అందుకే మన వాళ్ళు కష్టే ఫలి అన్నారు. కాబట్టి చదువుకునే సమయంలో ప్రేమ దోమ అంటే కుదరదు. క్రికెట్లు వికెట్లు అంటే పనికిరాదు. సినిమాలు టీవీలకు సెలవియ్యాలి. 3, పాజిటివ్ థింకింగ్. తప్పనిసరైన లక్షణం ఇది. ప్రతి వ్యక్తి జీవితంలో తాను చేపట్టే పని పట్ల నమ్మకం ఉండాలి. తాను రాసే పరీక్షల్లో విజయం సాధించి తీరుతాననే సానుకూల దృక్పథం పెంచుకుంటూ ఉండాలి. అది పెరిగినప్పుడు చదివే చదువుపై ఏకాగ్రత శ్రద్ధ వాటికవే పెరుగుతాయి. ఆ సమయంలో ఇతరుల వైఫల్యాలను చూసి నాకు కూడా అలా అవుతుందేమో అని బెంబేలు పడకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. మధ్యలో ఏవైనా వైఫల్యాలు ఎదురైనా అవి మనకు పాఠాలు నేర్పుతాయి తప్ప అడ్డంకులు కాదు. ఆ నేర్చుకున్న పాఠాలతో విజయానికి చేరువ కావాలి. 4, ఎఫెక్టివ్ రిలేషన్స్. ఈ కాలంలో ఇది చాలా ముఖ్యం. ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా మనకు పనికి వస్తారో తెలియదు. వారికి మనం ఎలా సహాయం చేయగలుగుతామో మనకీ తెలియదు. అందుచేత సమాజంలో అందరినీ ప్రేమించాలి, అభిమానించాలి. ఎవరిలో ఎంత విద్య ఉందో ఎవరూ పసికట్టలేరు.
1: మీరింతవరకు విజయానికి ఆయువు పట్టు ఏకాగ్రత శ్రీ వేమనకొండ శ్రీనివాసులు గారితో శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితిలో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇక వార్తల వివరాలు. వీఐపీ కల్చర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, అలాగే రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను భారతదేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని అన్నారు. పాలన అధికార వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ,
1: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
0: ఐక్యరాజ్య సమితి వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తటస్థంగా వ్యవహరించాల్సిన సహాధ్యక్ష హోదాను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రతిస్పందిస్తూ, జమ్మూకాశ్మీర్పై భారతదేశం దీర్ఘకాలికంగా కొన

0: సాగిస్తున్న వైఖరిని పునరుద్ఘాటించింది. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేస్తూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel.
0: అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో భాగమైన UN-80 ఫ్రేమ్వర్క్ కింద ఐరాసా ఆదేశాల పునఃసమీక్ష ప్రక్రియ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రక్రియ ద్వారా ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఉందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కూలిన ఘటన కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో ఈరోజు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ KMC నివేదికను సిద్దం చేస్తోందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తారాతలా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు. ప్రాథమిక దశలో స్థానిక ప్రజలు కూడా రక్షణ చర్యల్లో భాగస్వామ్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, NDRF సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. సహాయక రక్షణ చర్యల్లో భారత సైన్యం, జాతీయ విపత్తు స్పందనా దళం NDRF, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 4 కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి త్రిపురలో చేపట్టనున్న 96 రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం 211 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 160 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా త్రిపురలోని 96 ఆవాస ప్రాంతాలకు తొలిసారిగా అన్ని కాలాల్లో ఉపయోగించగల రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెరుగైన రహదారి అనుసంధానం వల్ల పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మార్కెట్లు వంటి ప్రాథమిక సేవలకు ప్రజలకు సులభమైన ప్రాప్యత లభిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు త్రిపుర రాష్టంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 1594 రహదారి పనులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, వీటి ద్వారా 6,284 కిలోమీటర్ల రహదారులు, 66 వంతెనల నిర్మాణం చేపట్టగా మొత్తం 4,479 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో భారత్ దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితిలో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel there's a lot that remains to be realized, that we would strive to do that. I do want to also take the occasion to recognize your personal commitment to the relationship. From the very moment you assumed this post, you have been sending that strong signal, which I hope I have equally strongly reciprocated.
0: ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, నౌకా నిర్మాణం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, సంస్కృతి, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించినట్టు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే స్టార్టప్లు, ఫిన్టెక్ రంగాలు బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1 7800

0: నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం మరింత పెరిగే, వర్ష పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్య భారతదేశంలో రేపు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త శశికాంత్ మిశ్రా వెల్లడిస్తూ,
1: The storm and this quality orange color is given to Rajasthan. Heavy rainfall is likely over central India, especially south Madhya Pradesh and Vidarbha, and also over Maharashtra, including Marathwada. And very heavy rainfall likely over coastal Maharashtra, and heavy rainfall over south Gujarat region and south Saurashtra. And heavy rainfall also likely over Odisha, Gangetic, West Bengal, Sikkim, and Arunachal Pradesh, Assam, Meghalaya, and Nagaland, Manipur, Mizoram, Tripura. And heavy rainfall over south India, especially Telangana, Karnataka, and Kerala, likely today. Heat wave condition over east Uttar Pradesh, adjoining Bihar.
0: అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. యాజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు పెరగడంతో అస్సాం ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బ్రహ్మాస్త్రం చిత్రం కోసం కార్తిక్ స్వాతి పాడిన పాట వింటారు. సంగీతం వైభవ, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి, మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz పై మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సింహ చిత్రం కోసం మనో శ్రావణ భార్గవి పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం చంద్రబోస్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట పందెం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ కౌసల్య పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

మీరు వింటున్న ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట ఊసరవెల్లి చిత్రం కోసం ముఖేష్ సుచిత్ర పాడినటువంటి పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం అనంత శ్రీరామ్ మరియు సుచిత్ర.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్నటువంటి పాట యొక్క చిత్రం పేరు మా అన్నయ్య, పాట పేరు మాలోగిలిలో పండేనంట పున్నమే అనేటువంటి పాట. పాడినటువంటి వారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని మెనన్, సుజాత చిత్రగారులు. ఈ పాట పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని మెనన్, సుజాత చిత్రగారులు. కోరిన వార్లు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేశ్, అక్షయ్ గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

తదుపరి చిత్రం పేరు పోకిరి, పాట పేరు చూడొద్దంటున్నా. పాడినవారు కార్తిక్ మహాలక్ష్మి, కోరినవారు ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధా మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ గారులు. మరి వీరికోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

అనంతరం చిత్రం పేరు సుప్రీం, పాట పేరు ఏదైనా ఒక పాట వినిపించమని కోరుతున్నారు. అయితే మేము వినిపిస్తున్న పాట ఆంజనేయుడు నీవాడు అనేటువంటి పాట. పాడినవారు కార్తిక్, సుర సంతోష్, దీప్తి పార్థసారథి. సుప్రీం చిత్రంలోని పాట పాడినవారు కార్తిక్, సుర సంతోష్, దీప్తి పార్థసారథి. మరి ఈ పాటను కోరిన వారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని మాయగారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. తదుపరి చిత్రం పేరు దేని మనసులు, పాట పేరు చందమామ అందాలమామ నీ ఎదుట నేను అనేటువంటి పాటను పాడినవారు పి సుశీల, కోరినవారు తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, రాణా ప్రతాప్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ గారు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

అనంతరం చిత్రం పేరు అదృష్టవంతుడు, పాట పేరు అమ్మ దొంగ, పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, కోరినవారు పాలకొల్లు నుండి నేపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న గీతమాలిక కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పెళ్ళి పందిరి. పాట పేరు నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మ అనేటువంటి పాట. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణమి. పాట పాడినవారు ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ. మరి ఈ పాటను కోరిన వారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర గారు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. ఇంగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చిక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

మీరింతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ ఎమ్మెల్ఎన్ రాజుగారు మృదంగం. కీరవాణి రాగం తానం ఆనందపూర్ణ బోధోహం శివోహం సచ్చిదానంద అనే పల్లవి. మిశ్రత్రిపుట తాళం పల్లవి ప్రారంభం సమం నుండి రెండు అక్షరాలు వదలి.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చంద్రహారం చిత్రం కోసం ఘంటసాల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఘంటసాల, సాహిత్యం పింగళి.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మహాకవి కాళిదాసు చిత్రం కోసం ఘంటసాల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం పెండేల గారు, సాహిత్యం సాంప్రదాయబద్ధంగా తీసుకోబడింది భక్తి గీతం.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్నటువంటి పాట పేరు, పాట యొక్క చిత్రం పేరు లైలా మజ్ను. లైలా మజ్ను చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి భానుమతి గారు పాడినటువంటి పాట వింటారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఇంతవరకు మధుర గీతాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.